విశ్వాసములయందు రట్టి తొలగే బాధ్యతలు లేని స్వాతంత్ర పరత హెచ్చే పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టీ

0: ఏడు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత ది సీక్రెట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టీచర్ అండ్ ది టాట్ హ్యాస్ బికమ్ ఎక్స్టింక్ట్. ట్రూత్ అండ్ అఫ్లుయెన్స్ అండ్ డిసిప్లిన్ విచ్ ఆర్ ఎసెన్షియల్ హ్యావ్ బికమ్ సమ్ వాట్ థిన్ అండ్ స్కేర్స్. డివోషన్ and confidence in oneself, which should have been the primary ideas in which we should revel, have disappeared. Moreover, desires and wishes which are devoid of accepting responsibility have flourished very much. In this great sacred land, what is it that is beautiful? And that is forbearance. Moreover, of all our determinations and meditations, the one that gives us the truth and respect for truth is the only meditation and the tapas in which we should be interested. Further, in this country, of all pleasant feelings with which we are familiar, the greatest one is the respect for the mother. And something is in our culture by which we regard self-respect as greater than even our life. In such a country, alas, today, the morals and the traditions and attitudes of the foreign countries have come to be adopted by us, blinding ourselves to our own traditions, not only in appearance and in dress and in the so-called freedom of the foreigners' notions, we have got completely immersed. Alas, what shall I say to you, children of Bharata? Like the elephant which does not know its own strength, you do not seem to realize the amount of strength which you have had in your own traditions.
2: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, పవిత్రమైనటువంటి మన భారతదేశం నందు విశిష్టమైనటువంటి విద్యా సంస్కృతిని మనం అభివృద్ధిగాంచుకునే నిమిత్తమై అనేక రకమైనటువంటి యొక్క మార్గములు అవలంబిస్తూ ఇందులో సత్య నిత్యం ఏమిటో అనేటువంటి విషయాలన్నీ మనం చక్కగా విచారణ చేసుకోలేనటువంటి పరిస్థితి అందుంటున్నాం.
1: Dear students, teachers and patrons of education, in this sacred country, with a desire to improve our own education, we have been devising many methods and many ways, but in so doing, we are unable to see what is truth, what is eternal and what is permanent in all that we do.
2: నాగలిని పట్టిన రైతు, యంత్రశాల యందు ఉన్నటువంటి కార్మికుడు, బజారునందున్నటువంటి వర్తకుడు, కవి, రవి ఒకరేమిటి? ఈ జగత్తునందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ విశ్వ పాఠశాల యందు విద్యార్థులే. అయితే తరగతులు వేరువేరుగా ఉంటున్నాయి.
1: ది మ్యాన్ హూ హోల్డ్స్ ది ప్లౌ ఫర్ కల్టివేటింగ్ హిస్ ల్యాండ్, ది వర్కర్ హూ వర్క్స్ ఇన్ ఎ వర్క్ షాప్, ది ట్రేడ్స్మన్ హూ క్యారీస్ ఆన్ హిస్ ట్రేడ్, ది పోయట్ హూ రైట్స్ పోయట్రీ. వై? Every individual who is born in this world, he is a student in this wide university of the universe. However, the writer writes something and changes it. The artisan, he chisels some figures and he changes them. All these creations as well as alterations are simply coming out of their own effort.
2: ఈ జగత్తు ఏది కూడా వృథా అయినటువంటిది కాదు. అట్టి స్థితి ఎందు మానవుని యొక్క జీవితమును వృథా గడుపుకోవటము ఇది కేవలము మన యొక్క కర్తవ్యానికి విరుద్ధమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ హ్యాస్ నో పర్టిక్యులర్ యూస్, దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ యూస్లెస్. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ దట్ మ్యాన్ షుడ్ మేక్ హిజ్ ఓన్ లైఫ్ యూస్లెస్.
2: మతములు కాని కులములు కాని మానవ కల్పితములు. అయితే ఒక్కొక్క పల్లె ఎందు రెండు రెండు పల్లెలుగా ఈనాడు మనం విభజిస్తున్నాము. ఒక్కొక్క పట్టణాన్ని రెండు రెండు పట్టణాలుగా మనం విభజిస్తున్నాము. పల్లెలు యందు ధనవంతుల పల్లె, ధనహీనుల పల్లె. పట్టణములు కేవలం ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అనేటువంటి రీతిగా మనం వ్యవహరిస్తూ ఉంటున్నాం.
1: ఆల్ రిలీజియన్స్ అండ్ ఆల్ కాస్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై మ్యాన్. ఇన్ దట్ కాంటెక్స్ట్ వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ది డివిజన్ ఇన్ ఐదర్ విలేజెస్ ఆర్ ఇన్ టౌన్స్. In a village, there are two parts. One, the village that belongs to the rich. The other, the village that belongs to the poor. In a town, there are two parts. The old town and the new town. These differences are being created by us.
2: Aithe andariki kudanu aanandame lakshyam annatvantidi maatram marchipothunnaru. Ee aanandam anetvantidi lakshyam ainatvanti samayam nandu ee aanandamu satyamu tyagamu ee moodu kudanu కేవలము దైవము యొక్క ధనాగారములు.
1: బట్ ఇన్ దిస్ వెల్టర్ వీఆర్ ఫర్గెటింగ్ దట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్, ట్రూత్ అండ్ సాక్రిఫైస్, దిస్ ఈస్ ది వెల్త్ ఇన్ ది ట్రెజరీ ఆఫ్ గాడ్.
2: అయితే ఈ యొక్క ఆనందమును మనం అనుభవించుకునేటువంటి నిమిత్తమై మానవునికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నటువంటి సమయం నుండి ఇట్టి ఆనందము కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ రియల్లీ టు ఎంజాయ్ దిస్ హ్యాపీనెస్, టు ఎంజాయ్ దిస్ బ్లిస్, యూ కెన్ డూ సో ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ది రిలేషన్షిప్ దట్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
2: అయితే ఆనందం అంటే ఏమిటి అనగా దుఃఖం లేకుండా ఉండటమే ఆనందం. అయితే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి మానవునికి ప్రధానమైనటువంటి యొక్క యుక్తి. ఇలాంటి యుక్తి మనకు ఏ రీతిగా లభిస్తుంది అనేటువంటి దాన్ని మనం విచారణ చేయాలి.
1: We ask ourselves, what is the meaning of happiness or bliss? We get the answer that the absence of sorrow is the same as happiness or bliss. So we have to ask ourselves, what is the method, what is the process by which we can get rid of sorrow and we can acquire happiness or bliss?
2: నక్షత్రమునకు నక్షత్రమునకు మధ్యలో, గ్రహమునకు గ్రహమునకు మధ్యలో వెలుతురు ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: బిట్వీన్ వన్ స్టార్ అండ్ అనదర్ ఇన్ ది స్పేస్, బిట్వీన్ వన్ ప్లానెట్ అండ్ అనదర్ ఇన్ ది స్పేస్, దేర్ ఈస్ షైనింగ్ లైట్.
2: అదే విధముగానే మానవునికి సుఖ దుఃఖములకు మధ్య లోపల ఆనందం అనేటువంటిది ప్రసరించక తప్పదు.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఇన్ బిట్వీన్ సారో అండ్ హ్యాపీనెస్ for a man, there should be bliss shining between these two.
2: Manavattamlo unnatundi visishtanni manam gurtincheetundi prayatnam lopala konni rakamulaintundi antarathanni kudanu manam vicharana salpali.
1: Before we come to recognize the duty that is in man's life, we should make an enquiry and find out the inner meaning of some of the words which we use.
2: Manavudu tananu taanu preminchukuneetundi nimittamai cheseetundi prayatnamulu yendu ఇతరులను ప్రేమించక తప్పదు.
1: ఇన్ ఆల్ దట్ మ్యాన్ డస్ విత్ ఎ వ్యూ టు లవ్ హిమ్సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు ఇగ్నోర్ డూయింగ్ సచ్ థింగ్స్ బై విచ్ హీ హ్యాస్ టు లవ్ అదర్స్ యాజ్ వెల్.
2: ఇతరులను మనం ప్రేమించక మనపైన మనకు ప్రేమ ఏనాటికి కూడా అభివృద్ధి కాంచదు.
1: Without your cultivating love to others, you can never cultivate love to yourself.
2: దుఃఖమునకు ఫలితము దుఃఖమే, హింసకు ఫలితము హింసనే. అదే విధముగానే యుద్ధ విజయమునకు ఫలితము మరొక యుద్ధమే దీనికి కారణం.
1: సారో ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ సారో. సిమిలర్లీ హర్ట్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ డూయింగ్ హర్ట్. ఇన్ ది సేమ్ మేనర్ టు ఎ వార్ ది రిజల్ట్ విల్ బి అనదర్ వార్.
2: కనుకనే మానవుని యొక్క ఆనందమునకు మరొకరి ఆనందమే ఈ యొక్క మానవునికి ఆనందాన్ని అందించడానికి వీలవుతుంది. కనుకని పరులను ప్రేమించినప్పుడే మన యొక్క ప్రేమ స్పష్టంగా గోచరమవుతుంది. పరులను మానవులుగా మనం విశ్వసించినప్పుడే మన యొక్క మానవత్వం కూడాను మనకు చక్కగా స్పష్టంగా గోచరమవుతుంది. కనుకనే పరుల యొక్క సుఖము, పరుల యొక్క ఆనందము, పరుల యొక్క సౌభాగ్యము సంతోషమే మన యొక్క సుఖ సంతోష సౌభాగ్యములుగా మనం విశ్వసించడానికి ప్రప్రథమంలో మనం పూనుకోవాలి.
1: ఇన్ దిస్ మేనర్ ది హ్యాపీనెస్ దట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ గివ్ టు అదర్స్ విల్ రిజల్ట్ యాజ్ ఎన్ ఎండ్ ఇన్ హ్యాపీనెస్ ఫర్ యువర్ సెల్ఫ్. Man must realize that it is not possible for him to get anything without starting it in the humanity around him. So you must accept that happiness, pleasure of the humanity around you and of the people around you will lead to your own happiness in due course.
2: జీవితములో మరణం ఉన్నది, ప్రేమలో దుఃఖం ఉన్నది, పగటిలో రాత్రి ఉన్నది. అయితే ఇట్టి రెండింటికి భేదములు, విరుద్ధమైనటువంటి భావములు మనం కల్పన లేక సృష్టి యొక్క నైజమా అని మనం చక్కగా విచారణ చేసినప్పుడు, ఏ ఏ యొక్క ప్రేమలు, ఏ విరుద్ధములు, ఏ యొక్క జనన మరణములు ఉన్నవో వాటికి అవియే విరుద్ధమైనటువంటి పరిణామాలు పొందుతూ ఉంటాయి. అది సృష్టి యొక్క
1: There is death implied in life. There is sorrow implied in pleasure. There is night implied during the day. We regard life and death, sorrow and pleasure, night and day, as if they are two distinct entities. No, they are the same. Those which look like opposite have to be asked and recognized by us as part and parcel of each other. In other words, one, the opposite, what it looks like, the opposite, proceeds from the original itself.
2: ఇనుము చూచుటకు నల్లగను గట్టిగను ఉంటుంటాది, కాని అగ్నితో మనం ప్రవేశపెట్టినప్పుడు అది ఎర్రగను మెత్తను మారిపోతుండాలి. కనుకనే ఈ నల్లదనము, ఈ యొక్క గట్టికి ఉన్నటువంటి విరుద్ధము, ఎర్రదనము మెత్తదనము రావటంలో ఇది కేవలం పరిణామం ఎక్కడ ఉన్నదనగా మన యొక్క సంస్కారంలోనే ఈ పరిణామాలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: Iron in its native state looks black and hard. When you heat it sufficiently, it looks red and soft. Where has this change come from? How does the black become red? How does the hard become soft? We have to recognize that these changes from black to red or from hard to soft have come out of the change that we have introduced into this bit of iron.
2: ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకునేటి నిమిత్తమై చక్కని అభ్యాసములు, చక్కని సన్నిహిత సంబంధములు, పెద్దల యొక్క అనుభూతులు కొంతవరకు మనం అనుసరించవలసినటువంటి యొక్క ప్రయత్నంలో మనం పాల్గొనాలి.
1: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ గుడ్ ప్రాక్టీసెస్, వీ హ్యావ్ టు కీప్ గుడ్ కంపెనీ, వీ హ్యావ్ ఆల్సో టు యాక్సెప్ట్ గుడ్ అడ్వైస్ ఫ్రమ్ ఎల్డర్స్.
2: అనాది కాలము నుండి మన భారతదేశము పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక రంగం నందు గురు శిష్యుల యొక్క సాంప్రదాయము పరంపరంగా కూడా కొనసాగుతూ వస్తుంటుండాలి.
1: From time immemorial, this sacred land of ours has been having some very good traditions and has also been noted and known for the teacher-student relationship that has been part of our sacred culture.
2: వశిష్ఠుల వంటి గురువు, శ్రీరామచంద్రుని వంటి శిష్యుడు, సాందీపుని వంటి గురువు, కృష్ణ బలరాముల వంటి శిష్యులు, గురుదత్త గోవింద గొంతి గురువు, శంకర భగవత్పాదుల వంటి శిష్యుడు, ఇలాంటి పరీక్షత్ మహారాజు వంటి యొక్క శిష్యుడు, సుఖమహర్షి వంటి గురువు, ఇలాంటి గురు శిష్యుల సాంప్రదాయము అనాది కాలం నుంచి రావటం చేతనే పవిత్రమైనటువంటి మన భారతీయ సంస్కృతి ఆనాటికి నేటికి ఏనాటికైనా కూడాను దేదీప్యమానంగా వెలుస్తూ వచ్చింది. కాని ఈనాడు అట్టి గురువులు, అట్టి శిష్యులు ఏరి చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని మనము అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: And a disciple like Rama for him, a guru like Sandipa and a disciple like the Krishna Bhagavan himself, a guru like the Datta Govinda and a disciple like the Adi Shankara, a guru like the Sukha Maharshi and a disciple like the Parikshit Maharaj. Such relationships have existed and have filled the past of our country, that the relationship between a teacher and a student has become a sacred part of our culture. Alas, today, where are gurus who can be compared anywhere to this list? Where are disciples who can be compared anywhere to this list? We have been dealing with our educational system by which we have destroyed this very sacred relationship between the teacher and the taught.
2: ఇట్టి గురు శిష్య సాంప్రదాయమును చక్కనైనటువంటి హృదయంతో మనం అందుకున్నప్పుడే, పరిశుద్ధమైనటువంటి భావంతో మనం దానిని స్వాగతం చేసినప్పుడే, నిర్మలమైనటువంటి చిత్తముతో దాన్ని విశ్వసించినప్పుడే మన జీవితమునకు సత్యమైన నిత్యమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ యాక్సెప్ట్ హోల్ హార్టెడ్లీ దిస్ గురు శిష్య ఆర్ ది టీచర్ టాట్ traditions that have existed in this country and accept them with a pure heart and with a clean mind, then we will be able to get the best out of our tradition relating to this matter.
2: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి మొట్టమొదట మన యొక్క తత్వాన్ని కూడాను మనం అర్థం చేసుకోక తప్పదు.
1: In order to realize or recognize the truth that is contained in these statements, it is essential that we should also understand our own attitudes and our own nature.
2: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి భావము, నిద్రకు నిద్ర ఉన్నటువంటి యొక్క శక్తిని మధ్యలో మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి సమయం నుండి నరనారాయణులకు కానీ మానవ మాధవునికి కానీ జన జనార్దునికి కానీ మధ్యనున్నటువంటి యొక్క పవిత్రత కూడాను మనం కొంతవరకు గుర్తించుకోగలగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఆర్ వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ స్లీప్ This is only possible when you are able to understand the relationship between man and God, whether it be as a Nara and Narayana or as a man and God.
2: కనుకని ఈనాడు విద్యా విధేయమునందు ఏ విధమైనటువంటి మార్పులు లేకపోయినప్పటికీ విద్య పేరుతో వికారమైనటువంటి భావములతో విజృంభించేటువంటి యొక్క వికార బుద్ధుల యొక్క లక్షణాలను తల్లిదండ్రులను కూడా తల ఎత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితికి తెప్పిస్తుండాలి.
1: Today, it really does not matter even if there are no reforms in the methods of education, but what is sad is in the name of education that we wish to give to our children, they are acquiring such queer and unacceptable habits and modes of behavior that their mothers and their fathers are not able to lift their head in the social conditions and move with any self-respect.
2: Indulo tyagamu sahanamu satyamu ఈ యొక్క శీలము తత్వంతో కూడినటువంటి యొక్క భావములతో చేరినప్పుడే ఈ యొక్క విద్యకు కూడాను చక్కని విలువ కూడాను అందుకోవటానికి వీలవుతుంది. కానీ ఈ త్యాగ ప్రేమ సత్య సత్శీలముల యొక్క భావములను గుర్తించుకోలేనటువంటి విద్యార్థులకు విద్య విలువనే మాత్రమే ఏమాత్రం కూడాను తెలుసుకోవటానికి వీలు కాదనే చెప్పవచ్చు.
1: ఇన్ ది కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యు గెట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది కంటెంట్స్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్ ఆర్ క్లోజ్లీ లింక్డ్ విత్ దీస్ ఐడియాస్ sacrifice, forbearance, truth and love, that the young students will be able to get the benefit out of that education. If they are devoid of these noble principles, sacrifice, forbearance, truth and love, the students will never get any benefit from the kind of education which they will have.
2: Vidyanaga kevalamu bahula grantha parichayamu kaneradu. Ee grantha parichayamu kevalamu konni vidhamulainatundi uhalanu maatrame abhivruddhi parustundi kani మన యొక్క గుణములను అభివృద్ధి పరచడానికి ఏమాత్రం కూడా పూనుకోదు. కనుకని మానసిక యొక్క స్వభావ స్వరూపములు కానీ దేహం యొక్క స్వభావ స్వరూపములు కానీ చక్కగా గుర్తించి వర్తించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకునేటువంటి ప్రకాశవంతమైనటువంటి బుద్ధి యొక్క లక్షణమే విద్యకు సరి అయినటువంటి అర్థం.
1: ఎడ్యుకేషన్ కెన్ నాట్ బి అండర్స్టూడ్ as consisting of your acquainting yourself and reading a multitude of books. Reading a multitude of books can only enrich you in collecting information about facts. That can never improve your qualities and give good qualities to you. You will have to regard education as a process by which your character is improved and by which you will be able to use your intelligence in a sharp manner to distinguish right from wrong. That is good education.
2: విద్యార్థులు ఎందు బాధ్యతాయుతమైనటువంటి యొక్క శక్తి అభివృద్ధి పరచుకోవాలి. విద్యార్థులు కేవలము తన యొక్క విద్యయందు మాత్రమే కాకుండా తన యొక్క భవిష్యత్తు యొక్క జీవితం కానీ సమాజం యొక్క ఉన్నత స్థితిని కానీ కొంతవరకు లక్ష్యమని ఉంచుకోవాలి.
1: స్టూడెంట్స్ మస్ట్ స్ట్రైవ్ టువర్డ్స్ అటైనింగ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ రెస్పాన్సిబిలిటీ. దే షుడ్ not only get strength connected with responsibility from their education, they should also recognize the necessity of looking to the defects in the society around you and looking to the defects in mankind in general.
2: Kanukane vidyarthulu yendu pradhanamainatundi yokka shaktulu moodu pradhananga vaari yendu undali.
1: So amongst the students there should be three important strengths. These three strengths are very necessary for them.
2: Discipline, devotion
0: and duty.
2: ఈ మూడింటి యొక్క తత్వముతోనే విద్యార్థి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సేవ చేయడానికి కొంత కంకణం కట్టుకోవటానికి అర్హుడవుతాడు.
1: These three essential qualities all begin with D. Discipline, devotion and duty. It is only when a student cultivates these three qualities, he will be in a position to do some useful service to the society to which he belongs.
2: ఈనాడు ఈ పవిత్రమైనటువంటి మూడు స్వరూపములను త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ యొక్క స్వరూపాన్ని దూరము నెట్టి కేవలం ఎంఎస్సీ ఎంఏ అనేటువంటి యొక్క హయ్యర్ డిగ్రీ కోసం ప్రాకలాడుతున్నాడు. కానీ హయ్యర్ నాలెడ్జికి పోవటం చేత జనరల్ నాలెడ్జ్ పూర్తి నశించిపోతుంటుండాలి.
1: టుడే ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ నెగ్లెక్టింగ్ దీస్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ రియల్లీ కనెక్టెడ్ విత్ ది three qualities which are the attributes of one's own self. Having neglected them, he is behaving in a manner which makes others feel that he is just running after getting degrees like the MSc or the MA. This can be described by saying he is running after higher knowledge but losing all feel for general knowledge.
2: జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎంత విద్యావంతుడైనా కూడాను వాడు కేవలం బలహీనుడితోనే సమానము. ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు కేవలం అల్పంతోనే సమానం.
1: Without knowledge of things in a general way, without possessing the necessary general knowledge, however highly a person feels that he is educated, he can only be equated to one who has no education and who is really an illiterate person.
2: ఆంగ్ల విద్యాభిమానులు మాత్రమే అభివృద్ధి అవుతున్నారే కానీ ఆత్మ విద్యాభివృద్ధులు మాత్రం ఏమాత్రం కూడా కావటానికి పూనుకోవటం లేదు.
1: All the students are simply running after higher English education, but they are not giving any attention to the need for getting education relating to one's own self or atma.
2: Atma vidya abhimanam lekunna aangla vidya manaku kevalam oka banisatvanni andistundi kani bhagavat tattvanni e matram kodanu anugrahinchadu.
1: If you have no feel and no respect for the discipline and education which relates to atma or yourself, if you are all spending your time in having respect and feel for the English education, then what you would get as a fruit will only be slavery. You will never be able to get strength and freedom by having such an attachment to the English education only.
2: కని పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులను కూడా గౌరవించుకునేటువంటి జనరల్ నాలెడ్జ్ ఈనాడు పూర్తి కోల్పోతుంటున్నారు. ఎవరైనా ఇంటికి పెద్దలు వస్తే వారిని ఏ రీతిగా రిసీవ్ చేసుకోవాలా అనేటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ ఈనాడు విద్యార్థులతో పూర్తి శూన్యమైపోయి ఉంటుండాలి. ఎక్కడికైనా వెళితే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ రీతిగా మనం ఉంటుండాలి అనేటువంటి యొక్క నిత్య జీవితం లోపల క్షణ క్షణమునకును అనుభవించవలసినటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ని కూడా పూర్తి కోల్పోతున్నారు. పెద్దల దగ్గర ఏ రీతిగా సంభాషించాలనేటువంటి యొక్క పలుకుల యొక్క పవిత్రతను కూడా ఈనాడు కోల్పోతున్నారు. ఇలాంటి జనరల్ నాలెడ్జ్ లేనటువంటి వారు విద్యార్థులు అవుతారా, విద్యాహీనులు అవుతారో మీరు చెప్పుకోవటానికి ఏమాత్రం కూడా సిగ్గులుగా ఉంటుంటారు.
1: టుడే వన్ డస్ నాట్ హ్యావ్ ది ఫీల్ ఆర్ ది అవేర్నెస్ ఆర్ ది నాలెడ్జ్ దట్ ఈస్ నెసెసరీ ఫర్ యూ టు రెస్పెక్ట్ యువర్ మదర్ అండ్ ఫాదర్ హూ హ్యావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బర్త్, హూ హ్యావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ యూ గ్రో అప్ అండ్ ఫర్ హ్యావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ కంఫర్ట్స్. They also do not have the knowledge by which they should know how to dress themselves, how to conduct themselves when they go before the public. They also do not know how to talk to elders when they meet elders. If you do not possess these elementary knowledge, this general feel for behaving appropriately under appropriate circumstances, should you be called educated people? Will that be called education or will that be called being illiterate? You can think for yourselves.
2: ఈనాడు నీవు పెద్దలను గౌరవించినప్పుడే, ఈనాడు పెద్దల దగ్గర వినయ భయ విశ్వాసముతో పలకరించినప్పుడే, ఈనాడు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీకు అట్టి గౌరవములు, అట్టి మర్యాదలు, అట్టి ఘనస్థానములు కూడాను నీకు ప్రాప్తిస్తాయి. ఈనాడే నీవు అట్టి పవిత్రమైనటువంటి మార్గములను నీవు ప్రవేశించుకున్న భవిష్యత్తు నీకు అట్టి ఘనతను ఏమాత్రం కూడా అందుకోవటానికి అర్హుడు లేనటువంటి పరిస్థితిలో ఆనాడు అవస్థలు పడవలసి వస్తుంది.
1: It's only when you are able to respect your elders and deal with them in the proper and appropriate manner. It's only when today, as a youngster, you are able to respect your mother and father and keep up the sacredness of these relations. In future, when you become old, you will yourself receive such respect from the youngsters and such way of treatment from the youngsters. If today you ignore these essentials of your life, when you become old, others will similarly ignore respecting you in the same manner in which you have lost such respect today.
2: Manavudu నేను అను ప్రదేశం నుంచి మనము అనేటువంటి ప్రదేశంలోకి సల్పినటువంటి ప్రయాణమే ఈ యొక్క జీవితము.
1: దిస్ లైఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ మ్యాన్స్ అటెంప్ట్ టు మూవ్ ఫ్రమ్ ఎ ప్లేస్ విచ్ వీ షుడ్ డిస్క్రైబ్ యాజ్ ఐ టు ఎ ప్లేస్ విచ్ వీ షుడ్ డిస్క్రైబ్ యాజ్ వి.
2: కనుకనే మనము ఎవరికి వారు ఏదో వన్ వే ట్రాఫిక్ మాదిరి మనకు మాత్రమే పోవటము, మనను మాత్రమే గౌరవించాలని కోరుకోవటం లోపల ఈ మానవత్వంలో ఏమాత్రం కూడా ఆనందం లభించదు. మనము గౌరవించాలి, గౌరవాన్ని అందుకోవాలి, ఆనందం అందించాలి, ఆనందాన్ని అందుకోవాలి. ఇది కేవలం గివ్ అండ్ టేక్ గా ఉంటుంది, కానీ ఒక వన్ వే ట్రాఫిక్ గా ఉండకూడదు.
1: మ్యాన్ ఇఫ్ ఈచ్ వన్ ఫర్ హిమ్సెల్ఫ్ బికమ్స్ సో సెల్ఫిష్ దట్ ఆల్ ది టైమ్ హీ డిజైర్స్ దట్ అదర్స్ షుడ్ రెస్పెక్ట్ హిమ్ దట్ అదర్స్ షుడ్ బిహేవ్ ఇన్ అ మేనర్ యాజ్ టు గివ్ హిమ్ హ్యాపీనెస్ దెన్ దట్ విల్ బి వెరీ సెల్ఫిష్ అండ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వన్ వే ట్రాఫిక్. Life is not a one-way traffic. You must give respect to others and expect respect from others to you. You must do things in such a way that you can cause happiness to others and then ask for others to conduct themselves in a manner to give happiness to you. Life is like give and take and is not a one-way traffic.
2: Divyatma swarupulaina vidyarthulara, manavudu kevalamu neeti paina vesinatvanti okka తైలపు బొట్టు వలె ఏకాకిగా జీవించడానికి వీలు కాదు. కనుకనే వ్యక్తి యొక్క ఆనందం అంతా కూడాను సమాజం యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. సమాజం యొక్క ఆనందము విశ్వము యొక్క ఆనందం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక వ్యక్తి, సమాజము, విశ్వానందం అంతా కూడాను మనం ఒక హృదయానందంతో అనుభవించుకోవటానికి పూనుకున్నప్పుడు మనకు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు కూడాను మనకు కొంతవరకు అర్థమవుతాయి.
1: దివ్యాత్మ స్వరూపస్, డియర్ స్టూడెంట్స్, మ్యాన్ cannot live an isolated life as if he is a drop of oil put on the surface of a water sheet. Man should realize that the entire community consists of an individual and of the society and of the world. Happiness of an individual is intimately connected with the happiness of the society around him. Happiness of the society around him is intimately connected with the happiness of the entire world which the society makes up. So, if you want to enjoy individual happiness, you have to do it through your heart, feeling that the individual, the society and the world have all to be happy and interact with each other. Then you can understand the true divine spirit.
2: యువకులైనటువంటి విద్యార్థి విద్యార్థినీయులు కొన్ని పెడమార్గములు పట్టడానికి ఈ విద్యా విధానమే చాలా మూల కారణంగా ఉంటుండాలి. విద్యా విధానంలో కొంత మార్పు కలిగినప్పుడే ఈ విద్యార్థుల యొక్క దోషాన్ని కూడాను సర్దిద్దుకోవటానికి కూడాను వారు ప్రయత్నం సల్పవచ్చును. కనుక కేవలం లౌకికము, భౌతికమైనటువంటి యొక్క విద్యా ప్రబోధలు మానవుల్ని కేవలం అధోగతికి కొనిపోతుంటుండాలి. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విద్యా ప్రబోధములు కొంత అభివృద్ధి అయినప్పుడే ఈ విద్యా విధానం లోపల కొంత ప్రశాంతి ఏర్పడుతుందని కూడాను నా విశ్వాసం.
1: It is because of the defects that exist in our educational methods, it has become possible and it has become what you see existing every day that youths, both boys and girls who are students and who are undergoing such educational methods are sometimes taking to bad ways, unacceptable ways. This will be so long as our educational methods confine themselves to what matters as a worldly education and what goes as what you learn, things that you see around us relating to the world. So long as this is so, there will always be a possibility of boys and girls taking to wrong paths. Our educational methods should include moral attitudes, ethical attitudes, religious attitudes. It's only then that there will be a possibility by which we can correct this situation.
2: Daya prema aneetunti poorthi kolipotaniki ఈ యొక్క ధార్మికము, ఆధ్యాత్మికము అనేటువంటి యొక్క భావములు వారికి మాత్రము తెలియకుండా పోవటమే కారణము.
1: ది రీజన్ ఫర్ యువర్ లూజింగ్ ఎవ్రీథింగ్ దట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కైండ్నెస్ అండ్ యాజ్ లవ్ ఈజ్ దట్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ యు నో నథింగ్ అబౌట్ వాట్ మే బి కాల్డ్ ది స్పిరిచువల్ ఆర్ ది మారల్ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ లైఫ్.
2: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుని తదుపరి ఆనందం అనేటువంటి దాన్ని అనుభవించి త్యాగం అనేటువంటి దానికి పూనుకొని సాక్షాత్కారం అనేటువంటి సన్నిధిని చేరేటువంటి ప్రయత్నానికి ప్రతి యువకుడు కూడాను ప్రయత్నం సల్పాలి.
1: ఎవ్రీ యూత్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు జనరేట్ ఇన్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్, అండ్ దెన్ హీ షుడ్ ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్. ఆఫ్టర్ దాట్ హీ షుడ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ థింగ్స్ ఫర్ అదర్స్. అట్ ది ఎండ్ Having gone through these various steps, he will be in a position to realize and to see divinity.
2: Anni matamulu yokka saramu atma suddhini maatrame bodhistuntundadi. కనుకనే ఎట్టి మతాన్ని కూడాను మనం ద్వేషించక, ఎట్టి కులమును కూడాను మనం వేరుభావములతో భావించక, సర్వమతముల యొక్క సారము కాని, సర్వ కులముల యొక్క గమ్యము కాని, సర్వశాస్త్రముల యొక్క సంబంధము కాని, ఏకత్వమైనటువంటి సత్యస్వరూపకంగానే మనం విశ్వసించడానికి పూనుకున్నప్పుడే మన విద్యా విధానాన్ని కూడా మనం కొంత అర్థం చేసుకున్న వారమవుతాం.
1: ఆల్ రిలీజియన్స్ ఇన్ ఎ సెన్స్ టీచ్ దట్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ ఓన్ సెల్ఫ్. దిస్ is the essence of every religion, and we should not try and differentiate between one and another. We should not try differentiating one caste from another. The end and the aim of all these castes and religions is one and the same. Therefore, we should see this essential truth and regard all the teachings and religions and castes as one and realize the oneness of essential truth in them.
2: అనేక మంది అనుభవజ్ఞులు పెద్దలైనటువంటి వారు అనేక రకములైనటువంటి యొక్క మతముల యొక్క సంబంధాన్ని, కొన్ని అనుభూతులను అందుకున్నటువంటి యొక్క పవిత్ర జీవుల యొక్క చరిత్రను కాని, భారతదేశమునందు మన సంస్కృతికి పవిత్రమైనటువంటి బలమును అందించినటువంటి మహాపురుషుల యొక్క పవిత్ర భములు కాని అందించేటువంటి వారు అనేక మంది వస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించుకుని దీనిని సద్వినియోగం చేసుకుని వారు చెప్పేటువంటి రత్నములైనటువంటి వాక్యములను మీ హృదయస్థానమునందు భద్రపరచుకుని తిరిగి మన భావి భారతోద్ధారకులుగా మీరు తయారైపోయి భారతదేశం యొక్క పవిత్ర సంస్కృతిని కూడాను తిరిగి మీరు పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారనేటువంటి విశ్వాసంతోనే ఈ సమ్మర్ క్లాసు మేము ప్రారంభిస్తున్నాము. ఇందులో పాల్గొనేటువంటి యొక్క వారు మహా అదృష్టవంతులనే చెప్పవచ్చును. ఈ అదృష్టవంతమైనటువంటి యొక్క కాలమును అపవిత్రం పరచుకోనకుండా కొంత సద్వినియోగపరిచి విన్నటువంటివి, అనుభవించినటువంటి యొక్క అనుభూతులను మీ భవిష్యత్తులో జీవితం నందు నిత్య ఆచరణగా మీరు ఉంచి ఇతరులకు దీనిని అందేటువంటి ప్రయత్నంలో పూనుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డ్యూరింగ్ దిస్ వన్ మంత్ దేర్ విల్ బి మెనీ ఎల్డర్స్ హూ హ్యావ్ హ్యాడ్ కన్సిడరబుల్ ఎక్స్పీరియన్స్. దే విల్ ప్రాబబ్లీ టాక్ టు యూ అబౌట్ గ్రేట్ men of this country who have themselves seen divinity and who understand the greatness of this country. Do not therefore misuse this opportunity. Make good use of this opportunity and preserve in your hearts whatever you listen from these experienced people as gems which you have to use in future. I hope that by getting this experience for 1 month, you will go out as torchbearers of Indian culture and re-establish in the country faith in Indian culture. I must say that those of you who have come to participate in this course are indeed lucky. Do not therefore misuse or abuse the time that is at your disposal. Listen to what is being told to you. Not only listen, afterwards put it into your daily practical life. I bless you with this, and I do hope that you will derive all the benefit that you can out of staying here for 1 month during the course. I bring the discourse to a close.

0: one may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Prachina Kalamunundi, Bharatiya Samskriti, Dharmatthakama Mochamalane Purushattam Yoka Tattamulu, Charitra Kekkina Kunti, Veda Vedangamulu Kudanu, Valle Vestu Vastu Unnadi.
0: Since ancient times in this country, Bharat, in pursuit of the primary objectives of life, righteousness, wealth, desire, and liberation, people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtu Ainatvanti, Mahaniyulu, Tamayokka, Anubhutunundi, Avibhavinchinatvanti Yokka, Satya Suktule, Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid anetvanti dhatuvu nunchi pochinatvanti de vedamu.
0: Veda is the derivative of the word with.
1: Vedamanaga jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendukudanu trilokamulu yendukudanu manavu yokka yogakshemamunu guhinchi దివ్య జీవితాన్ని గురించి అనేక విధములుగా కూడాను ప్రకటిస్తూ వచ్చింది.
0: వేద ఎక్స్ప్రెసెస్ ఆల్ ది టైమ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ద వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ మెన్ కైండ్ వైల్ ఎన్షూరింగ్ ద డివైన్ లైఫ్.
1: కనుక ప్రాకృతమైనటువంటి జీవితాన్ని, ప్రయోజనవంతమైనటువంటి జీవితాన్ని ప్రాకృతమైనటువంటి కర్మల చేతనే దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulaneetvantidi kevalamu avidyaku sambandhinchinatuntivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamulaku sambandhinchinatuntivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmaartakama mochamulu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: ఈ వేదములు మొట్టమొదట ఒక్కటిగానే ఉంటుండేటువంటి.
0: The Veda in the beginning was one only.
1: అనంతో వై వేదః అనేటువంటిదంటూ ఏకం వేదం.
0: Veda is one.
1: ఇంత పెద్ద వేదమును ప్రాచీన కాలమునందు కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ స్టూపెండస్ వేద ఇస్ టాట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అండ్ ఇస్ స్ప్రెడ్.
1: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
0: ది హ్యూమానిటీ ఇట్ వాస్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ పాపులేషన్.
1: ఇట్టి వేదము ద్వారానే మానవ జీవితము మధ్యలోకమునందు అనేక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చునని ఉద్దేశంతో ఈ అనంతమైనటువంటి వేదములను ఏకమైనటువంటి
0: వాస్ వన్ ఓన్లీ.
1: అనంతో వై వేదః అనేటువంటిదంటూ ఏకం వేదం.
0: వేద ఈజ్ వన్.
1: ఇంత పెద్ద వేదమును ప్రాచీన కాలమునందు కేవలం ఋషులు మాత్రమే

0: పంపించవచ్చునని ఉద్దేశంతో ఈ అనంతమైనటువంటి వేదములను, ఏకమైనటువంటి వేదమును క్రమక్రమేణ మూడు వేదములుగా విభజిస్తూ వచ్చాడు.
1: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
0: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మూడే.
1: There are only three in the beginning: Rigveda, Yajurveda, and Samaveda.
0: తరువాతి ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
1: Later, Yajurveda is subdivided into two.
0: శుక్ల యజుర్వేదము, తర్వాత కృష్ణ యజుర్వేదము.
1: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
0: తదుపరియే ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
1: Later came the fourth Veda, అధర్వణ వేద.
0: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
1: What all that is practiced and propagated today are five Vedas.
0: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
1: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
0: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
1: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
0: మొట్టమొదటిది శృతి.
1: ద ఫస్ట్ వన్ శృతి.
0: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మిషనరీ వర్ నాట్ అవైలబుల్.
0: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
1: They are learned from generation to generation by merely listening.
0: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
1: Therefore the process is listening.
0: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
1: That which is learned by the process of listening.
0: రెండవది అనుశ్రవణం.
1: Second అనుశ్రవణం.
0: మూడవది ఆమ్నాయము.
1: Third one ఆమ్నాయం.
0: నాలుగవది సమామ్నాయము.
1: Fourth one సమామ్నాయం.
0: ఐదవది ఛందస్సు.
1: Fifth ఛంద.
0: ఆరవది అధ్యాయము.
1: Sixth
0: అధ్యాస.
1: అధ్యాస.
0: ఏడవది గమనం.
1: Seventh గమనం.
0: నిగమాగమం.
1: నిగమాగమం.
0: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగమం, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
1: నిగమ ఆగమం.
0: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
1: నిగమాగమం అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్.
0: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
1: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
0: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
1: However, all the Veda refers to the entire world and worldly affairs.
0: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చాడు.
1: Each Veda is classified into three samhitas.
0: Samhita.
1: Samhita.
0: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
1: In Samhita, there are three parts again: Brahmana, Aranyaka and Upanishad.
0: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
1: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
1: బ్రాహ్మణ కంటైన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
0: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
1: ఆరణ్యకము
0: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
1: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
0: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
1: వానప్రస్థ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
0: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
1: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్
0: సన్యాసం. వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు, ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
1: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
0: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
0: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
1: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్ నార్త్.
0: ఎంతవరకు మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
1: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
0: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ

0: ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
1: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
0: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నిట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితము.
1: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్, బట్ యెట్ హీ రెసిస్ట్స్.
0: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండలి వలె జీవించేటువంటి వారు.
1: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
0: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
1: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
0: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
1: By the time they reach that dark night,
0: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడిచ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
1: From that day, they should start adding on a morsel of
0: another
1: one. By the time they reach full moon day, they should stop partaking.
0: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
1: Anyone with compassion cannot serve food on a place.
0: లేకపోతే వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
1: They should not dine at others' residences.
0: ఒక ఆకులో మాత్రమే తీసుకుని,
1: it should be carried on a leaf.
0: దానిని బయటనే భుజించి,
1: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్,
0: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
1: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
0: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
1: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
0: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు, ఈ మానవు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
1: All actions that relate to all these four stages are absolutely worldly.
0: ఇవన్నీ ఇప్పుడు మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
1: They are prescribed to control the mind.
0: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
1: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
0: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషాత్మనేటువంటి యొక్క పరభక్తి కాదు.
1: It is not the objective of the objectives of life which is supreme.
0: Paranukane vedamunu kevalamu praptamaina jeevitam varaku maatrame parimitam ayipoyindi.
1: Therefore vedas have limited themselves to the earthly sojourn.
0: Tadupari vedantamu,
1: then comes vedantam.
0: Idiye chaala pradhanamaitundi.
1: This is very important.
0: Aadhyatmikulaku sariyaina gamyamu idiye sariyaina prarambhamu.
1: It is the goal and it is the beginning for spiritual field.
0: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
1: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యుక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
0: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
1: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
0: మొట్టమొదటిది
1: ద ఫస్ట్.
0: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
1: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
0: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
0: మొదటిది తారకం.
1: ఫస్ట్ వన్ తారకం.
0: రెండవది సాంఖ్యము.
1: సెకండ్ సాంఖ్యము.
0: మూడవది అమనస్కము.
1: థర్డ్ వన్ అమనస్కము.
0: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
0: తారకం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై తారకం?
0: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
1: కేచరి, భేచరి, మధ్యమ.
0: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి
1: అండ్ భగవతి.
0: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
0: ఈ తారకం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై తారకము?
0: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
1: There are five signs, panchamudra.
0: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి,
1: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
0: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
1: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్.
0: పరిశీలించి
1: ఎగ్జామిన్
0: దానిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్
0: ఇది అవసరమైనది కాదు
1: అండ్ దెన్
0: అది దానిని తోసివేసి
1: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్
0: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
1: హ్యావ్ ది విజన్ ఆఫ్ నాద బిందు
0: నాద బిందు
1: నాద బిందు
0: తదుపరి
1: లేటర్
0: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వం గురించి హంసత్వము
1: హంసత్వ
0: గురించి
1: అబౌట్ దాట్ హంసత్వ
0: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు
1: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
0: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము
1: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం
0: దాని యందు మనస్సును లగ్నం చేయటం
1: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: రెండవది సాంఖ్యము
1: ద సెకండ్ వన్ సాంఖ్యము
0: ఈ సాంఖ్యమనగా
1: సాంఖ్యము మీన్స్
0: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది
1: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 సెన్సెస్ 5 లైఫ్ బ్రెత్స్ 5 ఎలిమెంట్స్ 5 లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25
0: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
1: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
0: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
1: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ
0: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రం గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
1: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
0: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
1: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
0: అది ఏ ఆత్మ అని గుర్తించి
1: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ
0: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి
1: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్
0: ఇది ఏ సాంఖ్యం యోగము అన్నారు
1: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ
0: అనగా
1: మీనింగ్
0: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్
0: తదుపరి అమనస్కము
1: నెక్స్ట్ వన్ ఈస్ అమనస్కము
0: ఈ అమనస్కం అంటే ఏమిటి
1: వాట్ డూ మీన్ బై అమనస్కం
0: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు
1: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ ఓన్లీ వన్ బ్రహ్మ నాట్ టూ ఇట్స్ ఓన్లీ వన్
0: బ్రహ్మ బ్రహ్మనే
1: ది ఎంటైర్ క్రియేషన్
0: రెండో పదార్థమే లేదు
1: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్
0: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు
1: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్
0: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది
1: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్
0: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు
1: when that infinity becomes only unity
0: ఏది చూసినా బ్రహ్మనే
1: whatever you see is
0: ఏది విన్నా బ్రహ్మనే
1: whatever you listen to
0: ఏది దర్శనా బ్రహ్మనే
1: whatever you think is బ్రహ్మ
0: ఏది పలికినా బ్రహ్మనే
1: whatever you speak is
0: బ్రహ్మ ఏది చేసినా బ్రహ్మనే
1: whatever is done is బ్రహ్మ
0: ఎక్కడ నడిచినా బ్రహ్మనే
1: wherever you go is బ్రహ్మన్
0: కనుక అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు
1: when everything is బ్రహ్మన్ there is no mind
0: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి
1: వన్స్ యూ ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
0: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు అనగా మనసు లేనటువంటి స్థితి
1: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్
0: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది
1: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్
0: ఆ ప్రేమనే సత్యము
1: దట్ లవ్ ఈస్ ట్రూత్
0: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్
0: చిన్న ఉదాహరణ
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్
0: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి
1: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్
0: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి
1: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్
0: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్ సెర్చింగ్
1: Krishna has got one body. This word searching has come.
0: కరుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
1: She has been in continuous search of Krishna.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకడం అక్కర్లేదు కదా.
1: Since Krishna is everywhere, you don't need to search.
0: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ పోతుండాలి.
1: Since she has put on one body, she is in search of him.
0: ఎదురు వచ్చింది రాధ.
1: Radha came in front of her.
0: అమ్మా రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా? మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
1: Yashoda asked Radha, have you seen Krishna? Has he come to your home?
0: Anni veedulu tirigaanu.
1: I went around all streets.
0: Andar indu chuchanu.
1: I have seen everywhere.
0: Kaani ekkada kanipinchaledu na Krishnudu.
1: I could not find Krishna anywhere.
0: Meeku ekkadaina kanipinchada anindi.
1: Did you see him?
0: Okka thuri kannulu moosukundi Krishna ani smarinchindi premato.
1: She closed her eyes with intense love. She just chanted name Krishna.
0: Okka chanamulo Krishna pratyakshamayyadu akkada.
1: In a moment's time Krishna appeared there.
0: Chuchindi Yashoda.
1: Yashoda saw.
0: Hari Krishnudu kevalamu naa kumarudu.
1: Krishna is my son.
0: Krishnuduki nenu talli.
1: I am his mother.
0: Talli prema kante anyula prema ye maatramu peddadi kaadani bhavinchaan enta kaalamu.
1: I consider so long that no love exceeds.
0: Naakante amitanga Krishnudu preminchetundi vaaru jagatlone lerani ahankara paddanu.
1: I am highly egoistic because of the feeling that no one would love as much I love him.
0: Kaani nee premalo inta shakti unnadani nenu grahinchukolekapoyanu.
1: I could never understand the mighty power of your love.
0: Ee premalo inta shakti unnada? Smarinchina takshaname premato saakshatkarinchatam anetundi jarugutu undadi.
1: You find the manifestation by mere thought of that.
0: Aithe ee prema ettidi Radha prema.
1: What sort of love is that of Radha?
0: Parishuddhamaina.
1: Pure.
0: Pavitramaina.
1: Sacred.
0: Ahankara rahitamainatundi prema kalukuni appadikappudike saakshatkarinchadu.
1: Egoless. Therefore Krishna manifested there.
0: Hrudayamulo emaina malinyam unte ahankarame indulo unte enni gantalo enni dinamulo enni samvatsaramulo enni yugamulo prayatninchinappudikini bhagavantudu saakshatkarinchadu.
1: If there is any trace of ego in her heart, she might pray for hours and days, months and years. God will never appear.
0: Yashoda Radha chetulu rendu gattiga pattukoni amma inta kalamu naalo undinatundi ahankaramunu ee naadu ajnanam anetundi yokka netramulo naaku terpinchavu.
1: Yashoda caught hold of the hands of Radha and said, you opened my eyes because I was always in darkness of this.
0: Naakante amitanga preminchetundi vaaru jagatlo enno mandi untunnaru.
1: In this world there are many many lots of people who love Krishna more than I love him.
0: Karaka neni naake pedda prema ani bhavinchukunnanu inta kalamu.
1: I consider that my love is supreme and topmost.
0: Ina porapaatu.
1: It's my mistake.
0: Kanuka nee vanti yokka premanu naaku kuda nu bodhinchamani cheppindi Yashoda.
1: Yashoda asked Radha to teach the same principle of love.
0: Radha cheppindi amma idi okaru bodhinchetundi kaadu.
1: Radha said it can
0: okaru deenini andinchetundi kaadu.
1: It can be passed on by anybody.
0: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
1: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
0: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
1: కృష్ణ రిటర్న్
0: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని
1: షీ హగ్డ్ హిమ్.
0: కృష్ణ పెట్టినది తినవు.
1: Krishna, you don't eat what I serve.
0: Ne pettinadi tinavu.
1: You don't eat what I serve.
0: Vallala puttalkunu poi patteluga loguttuna tinidavu neeto puttenu rattella Krishna.
1: You visit the houses of cowherd boys and eat secretly fistful
0: Krishna,
1: of butter.
0: Ne pettinadi tinavu venna.
1: You don't eat the butter.
0: Mana inti ninduku venna untundali.
1: We have so much of butter.
0: Mana inti venna nee bhujinchavu.
1: You don't eat our own butter.
0: Kaani idalli intikanta poi vaaru tarumkoni vastunnappudu vaari venna nee bhujistunnavu.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: Anaga deeni yokka antaratham emti?
1: What is the inner significance of this?
0: Talli aina tana illu aina kudanu tanaku preeti kaadu bhaktulu yokka preeti ne tanaku chaala preeti.
1: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: Kanukane ahankara rahitamai nirmalamai nisvarthamai undina premanu manam abhruddhi gavinchukunnappudu tatchadame chanam kuda inka kaalam akkarledu appadikappudike daivam pratyaksham avutadu.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: Ivanni kuda nu kevalamu ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
1: Devotees suffer because of their body attachment.
0: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా
1: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటిది ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్ట్ ఇంటూ పీసెస్.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
1: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
1: ది మిల్కీ వే,
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
1: దెన్ వెన్ కెన్ యూ డిసైడ్?
0: ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: వెన్ దేర్ ఇస్ ఎ ఫామ్ దేర్ ఇస్ ఎ బర్త్ అండ్ డెత్.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాయి.
1: దో ద ఫామ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
0: ట్రూత్ ఉన్నాడు,
1: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
0: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: వీ హావ్ గివెన్ ఎ నేమ్ ఆవు కౌ.
0: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
1: Even after the cow dies, the name of a cow remains.
0: Manishi aneetundi unnappudu manishi maraninchina kaani aa padam maraninchadu.
1: The name human remains even after the human being dies.
0: Adhe reetigane aatma aneetundi oka aakaram dharinchinappudu aakaram poyinappudiki aa aatma aneetundi maraninchadu.
1: Therefore aatma when it takes upon a body, it may remain but it exists even after the body is gone.
0: Ante kaakunda satyanveshan salpali,
1: one should be in
0: satyanni anveshan salpali satyam. కాని సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
1: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
0: ఏని చోటైతే మనం అన్వేషించాలి?
1: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యూ స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
0: ఇది ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటుంది.
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటుంది.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటుంది.
1: ఇన్ ద ఫార్మ్ వైబ్రేషన్.
0: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: దానికి ఒక కాన్షియన్స్.
1: Conscience.
0: Consciousness.
1: Consciousness.
0: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
1: ఇట్ ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
0: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించేకి అవుతుంది?
1: హౌ డు యూ డిసైడ్ ఇట్ స్పెసిఫిక్ ఫార్మ్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం ఎరుకు మన పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను జాగ్రత్త స్వప్న సుశక్తిలో ఎందుకూడను
1: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్ స్టేజ్
0: అరమరాలు లేకుండా ఎప్పుడు
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
0: తరచుగను
1: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కాని
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్.
0: ఈ పంచభూతములతో కాని
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కాని
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కాని
1: నాట్ ఫైవ్ లైఫ్
0: కూడినది కాదు ఈ తారకం.
1: తారకం ఈజ్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్.
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
1: ఈజ్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్.
0: ప్రాణ అపాన
1: వ్యాన
0: వ్యాన ఉదాన
1: ఉదాన
0: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
1: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్.
0: 4 lakh soaps.
1: 4 lakh soaps.
0: 9 2 inches nails.
1: 9 2 inches nails.
0: 2 buckets of water.
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్
0: వన్ బకెట్ ఆఫ్ చున్నాము
1: వన్ బకెట్ ఆఫ్ చున్నం ఆర్ లైమ్
0: 900 మ్యాచ్ స్టిక్స్ అక్కడ పనిచేస్తుంది
1: 900 మ్యాచ్ స్టిక్స్ ఫాస్ఫరస్
0: తర్వాత 5 పెన్సిల్స్ లెడ్
1: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 పెన్సిల్స్
0: ఆ పైన 8 సెల్స్ యొక్క సీసము ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 రూపీస్
0: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుండాలి
1: విత్ దిస్ 2 రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ
0: చేయవచ్చును ఈ పదార్థములతో
1: కానీ
0: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుండాలి
1: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ
0: అదే బ్రహ్మతత్వము
1: దట్ ఈస్ బ్రహ్మ
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో
1: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 మంత్స్ 9 డేస్
0: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి
1: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్
0: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
1: టిల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫుట్బాల్
0: ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్
0: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
1: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్
0: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది
1: యాజ్ వైబ్రేషన్ ఎంటర్స్ ఇట్ స్టార్ట్స్ మూవ్మెంట్
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది
1: యాజ్ ఇట్ స్టార్ట్స్ టు మూవ్ ఇట్ బికమ్స్ ఓవల్
0: ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందాది
1: వేర్ ఫ్రమ్ యూ గెట్
0: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా
1: హ్యాస్ మదర్ సెంట్ ఇన్ ఎనీవే
0: ఎవరు పంపించేటువంటిది కాదు
1: నో వన్ కెన్ సెండ్ ఇట్ ఇన్
0: ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది
1: ది ఎనర్జీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్ విత్ ఇన్
0: ఈ మ్యాటరు ప్లస్ ఎనర్జీ రెండూ చేరినప్పుడే బాడీ తయారవుతుంది
1: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి
1: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ వన్ ఆఫ్ బ్రహ్మన్ ద అదర్ వన్ ఇల్యూజన్
0: దాన్ని ఇల్యూజన్ అనకూడదు కానీ మాయను మాయనిగానే చెప్పాలి
1: మాయా
0: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిది తారకంగా రూపొందుతుంది
1: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్
0: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్ సటిల్ సీక్రెట్స్
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము
1: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్ అండ్
0: ఇది మానవత్వం కాదు బ్రహ్మత్వమే
1: ఇట్ ఈస్ నాట్ సింప్లీ హ్యూమన్ ఇట్ ఈస్ బ్రహ్మన్
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి
1: హియర్ యూ ఫైండ్ ద మైక్
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికీ వినిపిస్తుండాలి
1: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్
0: మైక్ ఉంది
1: దేర్ ఇస్ మైక్
0: నేను మాట్లాడుతున్నాను
1: భగవాన్ స్పీక్
0: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు
1: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్
0: ఈ మైక్ ఏ మ్యాటర్
1: మైక్ ఇస్ మ్యాటర్
0: కరెంటే ఎనర్జీ
1: ద కరెంట్ ఈస్ ఎనర్జీ
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్
0: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి
1: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్
0: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన
1: హి మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్
0: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన
1: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైన
1: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: సాటిరారు భక్తులకు ఏనాటికైనా
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి
1: వితౌట్ లవ్ యూ కెనాట్
0: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు
1: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్
0: ఇక్కడ చూడకండి
1: Don't see here.
0: Inside, children.
1: See within, inside.
0: పశ్చన్న పిచాన పశ్చతి మూడో, బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంత చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: ఎవ్రీ మూమెంట్ యు సీ అవుట్వర్డ్.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: బట్ సీ విత్ ఇన్ ఇన్వర్డ్.
0: ఎప్పుడు లోపల చూస్తావో,
1: and once you see within,
0: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
1: Then you will see your true form within.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు, లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్ వర్డ్, యూ షుడ్ లుక్
0: బయట. ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఇస్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు,
1: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
1: సర్వెంట్స్ సీ ఓన్లీ ది మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
1: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
0: కేవలం లేబరే.
1: ఓన్లీ లేబర్.
0: కేవలం ఇంటి పని మనిషే.
1: ఓన్లీ సర్వెంట్స్.
0: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
1: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
0: ఈ విలువైనటువంటి వద్ద వేయడం మనకి మాటకి ఇవ్వమే విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
1: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
1: మోస్ట్
0: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము, సాంఖ్యము, అమనస్కము,
0: ఇవన్నీ
1: దే ఆర్ విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డు నాట్ నో.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
1: బికాజ్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ ఆల్.
0: ఓనర్ ఎవరు? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వాలన్నీ నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఇట్?
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: దట్ అల్సేషన్ డాగ్ ఈస్ మాయా.
0: అది లోపల ప్రవేశింప చేయలేదు.
1: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
0: ఇప్పుడు నువ్వేం చేయాలి?
1: దెన్ వాట్ షుడ్ యూ డూ?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దట్ అల్సేషన్ డాగ్ మాయా, యూ కెన్ గెట్ ఇన్.
0: లేక
1: అదర్వైజ్
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: ఆర్ ఎల్స్ యూ షౌట్ ఫ్రమ్ బిలో ఫ్రమ్ ద బాటమ్ సార్ సార్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
0: పైన ఉన్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then he will say, hello, you're here. He'll come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపల తీసుకుంటే కుక్క ఏమన్నది?
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
1: When once the master is there,
0: ఒంటరిగా పోతివా, నిన్ను లోపల రానివ్వదు.
1: If you go alone, the dog will attack you.
0: అది ఉద్ధమూలం అటశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయ అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnanam.
0: ఈ మాయను ఎట్ట వశం చేసుకోవాలి?
1: How to have control?
0: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
1: Whose creation is maya?
0: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగ్ ని యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
1: This dog is appointed, kept there by the master.
0: కనుకనే యజమానుని యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
1: When once you know the master very well, you will not be affected by this maya.
0: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
1: Then you have to introduce yourself that you and the master are one.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: దిస్ విజన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఈజ్ ట్రూ విజ్డమ్.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
1: ఆర్ యూ కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్ రామ కృష్ణ
0: వచ్చి
1: He himself will come down.
0: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
1: He will escort you inside.
0: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
1: Then you will not be affected by maya.
0: ఆ యజమానుణ్ణి భగవంతుణ్ణి పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీ యజమాని చూడవచ్చు.
1: Therefore, in order to see the master God himself, either you should have jnana, wisdom or bhakti, devotion.
0: కనుకనే ఎరుకు మరపుకుండా జాగ్రత్త నిత్తమ సుప్రాసక్తిలో ఎరుకు మరపు స్వప్న సుశక్తులు ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all the subjects.
0: Sandeham na avakasame ledu.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు.
1: You cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్ ఎక్స్ట్రా
0: పరిశీలన,
1: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్.
0: అంతేకాకుండా వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: If the vessel is so small but the flame is in excess, everything will
0: spoil. పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until the hunger is
0: satiated.
1: When one's hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: నీరు దాటి తెప్ప నిప్పులో బడవేయు నేటి భక్తి అంత బూటకములు.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: మన గ్రాట్యుస్ వరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దానికి గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ gratitude in this boat because it helped you so that others also can make use of it.
0: ఈ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావము ఈ తెప్ప పైన మనం చూపాలి.
1: అండ్ వీ షుడ్ షో దిస్ sort of expression of
0: gratitude. నేను దాటినాను కదా అని తెప్పను పోయి నిప్పులో వేస్తే ఏమి ప్రయోజనము?
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: కాదు కాదు, భగవతత్వాన్ని మనం అనుభవించిన తర్వాత మనలో మనం ఆనందాన్ని ఆ భగవతత్వంలో లీనం కావాలి.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
0: way. అన్నసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
0: యూస్లెస్
1: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
1: వీ షుడ్ నాట్ యూస్ సచ్.
0: యూ చదవలసిన చదువు కరెక్ట్ గా,
1: రీడ్ వాట్ యూఆర్ సపోజ్ టు.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
1: వెన్ యూ ఫైండ్ టైమ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మరపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నాశక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక.
1: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్ ఎరుక.
0: అవేర్నెస్ అంటే ఏంటి?
1: వాట్ ఈస్ అవేర్నెస్?
0: అదే చిత్.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై చిత్?
0: అదే పరమ పూర్ణమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ కాంప్రిహెన్సివ్ టోటల్
0: జ్ఞానము,
1: ఇస్ ద టోటల్ విజ్డమ్.
0: కనుకని ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా మనకు చెందలేకపోతుండాలి.
1: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
1: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: Our mind may not waver by our useless talk, the mind of others may waver.
0: Kanuka ee rendu eruku marupu edutu vaanade needi rendu kudanu gurtinchalani prayatninchali.
1: So you have to know your own and also the person in front of you.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడు అంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుంది.
1: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
1: So in Vedanta there are so many subtleties like that.
0: మహా నిండు సభలోపల
1: in a big congregation
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన was humiliating ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు,
1: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు,
1: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు,
1: ఆల్ ఓవర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు,
1: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యువర్ ద వన్ ఆఫ్ విజ్
0: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
1: యుర్ నాట్ మియర్లీ టీచర్, యువర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తటం లేదు.
1: Being acharya yourself, you don't open your
0: mouth. Kanuka chesinaatundi paapam duryodhanaku maatrame kaadu raavatamu.
1: Therefore the sin is not completely limited to duryodhana.
0: Ee paapanni purukulanu pilipetti meeku paapame.
1: Since you also stood in absolute silence, you're also
0: cheppakunda unatamu idine paapame.
1: Having known it, you have not objected to it, it's also sin.
0: Meeru chesinaatundi parama himsalu neevu kannulato chustunnavu, neeku paapame.
1: You have watched all the violence that went on, you are also committing sin.
0: Bhishmacharya kuda cheppadu neeku gnanam telisi kudanu ee yematamu javabu cheppakunda untunnavu kabatti neevu kuda paapave.
1: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
1: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తుంటే వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
1: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
1: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who encourages.
0: కనుకనే ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే. కనుకనే కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందాడు?
1: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
1: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
1: వై షుడ్ హి ఫేస్ సచ్ ఎన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
1: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
1: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
1: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య.
0: కట్టగడపడికి ఏమైపోయినారు?
1: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: వెన్ ధర్మ చేశాడు అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహం ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
1: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
0: ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్, ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వము సర్వుల యందు ఉంటుండాలి.
1: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు,
1: అర్జున ఇసెడ్,
0: కృష్ణుడు,
1: కృష్ణ టోల్డ్
0: అర్జున,
1: అర్జున
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో.
1: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
0: మామను స్మర యుద్ధ,
1: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యూ థింక్ ఆఫ్ మీ.
0: నేను చూసుకుంటాను.
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్
0: చాలా మందికి మా పిల్లలకంతా అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ టెల్స్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమవుకుందాం.
1: You don't go Krishna as an
0: ambassador.
1: Nothing like an ambassador or compromise.
0: అలాంటి వాడు రేపటి దినం యుద్ధం అనేటప్పటికే కృంగిపోయాడు.
1: When the war is to take place the next day, he was totally frustrated and dumb.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: To encourage him, to give him all the courage.
0: జ్ఞానబోధ.
1: That is the teaching of
0: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: Before he started teaching him the lesson of wisdom, he tested him before.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: He was taking him along the path.
0: చీకటి అయిపోయింది.
1: It was pitch dark.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: They were returning home.
0: అర్జున, అర్జును, ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జును యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
0: అవును స్వామి, చాలా అందంగా ఉంది.
1: He says, Swami,
0: ఈ నెమలి అన్నాడు.
1: This peacock is so beautiful, Swami.
0: అయ్యో పిచ్చివాడా, అది నెమలి కాదు.
1: No, it's not peacock.
0: అది పెద్ద గరుడ.
1: It is Garuda, the bird.
0: అవును స్వామి, అది గరుడే.
1: He said, yes, Swami, it's a bird.
0: మరి విప్పని చుట్టాడు.
1: He patted him on the back.
0: పిచ్చివాడా, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
0: ఇది పావురం అన్నాడు.
1: ఎస్, ఇట్స్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
1: హి సెడ్, yes, it is.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
1: దెన్ అర్జున సార్,
0: కృష్ణ,
1: కృష్ణ,
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a peacock, you may transform, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురం అయితే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tara gattiga ottadu.
1: Then he pressed his
0: manna bhavat bhakto madhyaji mam namaskure mame vaisheshi satyam te pratyane prayojive. Ippudu neevu na bhaktudu.
1: Now you are my devotee.
0: Edidampa,
1: let's go now.
0: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్
0: కృష్ణా, గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have intense faith.
0: ఆ విశ్వాసం ఉండినప్పుడే దానిని చక్కగా నడుచుకోవడానికి వీలవుతుంది.
1: When once you have strong, intense faith, you will be able to conduct.
0: ఎవరైనా సరియే,
1: like anyone,
0: పరిపూర్ణ విశ్వాసంతో,
1: with total faith,
0: నిరంతరమైన యొక్క చింతనతో
1: కంటిన్యూస్ థాట్
0: స్వామి ఆజ్ఞను సరిసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్
0: ఒక్క క్షణం, ఒక్క క్షణం,
1: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్, విత్ ఇంటెన్స్ ఫెయిత్, ఇఫ్ యు ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్, యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటి కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు
1: వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య, ద నంబర్,
0: పంచభూతములు,
1: ఫైవ్ ఎలిమెంట్,
0: పంచేంద్రియములు,
1: ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ఫైవ్ లైఫ్,
0: పంచకోశములు,
1: ఫైవ్ లైఫ్,
0: 20 అయిపోయింది,
1: 20,
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 4, తర్వాత వైబ్రేషన్, లైఫ్,
1: ద లైఫ్,
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్.
0: ఈ 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25
0: నంబర్, భగవత్ అద్భుతంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
1: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
1: ఇఫ్ యూ నో, ఇఫ్ యూ వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than
0: that. దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: Students know fully well, clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the three stones there,
0: సత్వ రజో తమో గుణములు,
1: are the three attributes, సత్వ రజ తమో.
0: దీనిపైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta patra ni heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water ni heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
1: దేర్ఫోర్ దిస్
0: అది నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
1: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్, the rice, the desire will be boiled in.
0: Kalukane motta motta dehamu near.
1: So body is near.
0: Manas dear.
1: Mind dear.
0: Rendu okate ayipoyinappudu desires disappear.
1: So when once near and dear together,
0: desires disappear. Idi Vedantamulo oka tattvam ani thanu gurtinchukunnadu.
1: This is the teaching of Vedanta.
0: Enta sulabham cheppandi.
1: How simple it is.
0: Nitya jeevithamulo
1: in our daily life.
0: Ye gandalu chadavanakkarledu.
1: You don't need read any book.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
0: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: ది వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ వెరీ సింపుల్ వర్డ్.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదముల లోపల
1: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
0: ఎట్లా?
1: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
1: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
0: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఉన్నాయి.
1: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
0: వయలిన్ 4 వైర్స్ ఉంటుంది. అది వయలిన్ లో
1: ద వయలిన్ విల్ హ్యావ్ 4 స్ట్రింగ్.
0: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
1: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
1: ఫర్ ది డివినిటీ దీస్ టూ
0: రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: With faith and love, even God will be a puppet in your hands.
0: In your hand.
1: In your hand.
0: You are not in His hand.
1: You are not in His hand.
0: He is in your hand.
1: He is in your hand.
0: Anduvalane, daivattam sarvatra undinattiga untundali.
1: So divinity is everywhere.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపలను ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
1: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్. You are divine.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
1: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
1: వెన్ వన్స్ యూ బికమ్ లవ్, యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: లవర్. కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్ బి
0: లవ్ కా,
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్, యూ కెన్ లవ్
0: ఆల్. ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: వన్నెస్. అందరి ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
1: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రం పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి.
1: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
1: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
0: దానిపాటి అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
1: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక చెరకు ఉంటుండాలి,
1: ఏ షుగర్ కేన్.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
1: షుగర్ కేన్.
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kodunu bend bends ayipo povachunu.
1: Your thoughts may be zigzag with so many bends.
0: Dantoku ee prema cherchuko.
1: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
1: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
1: That essence, the juice, is brahman.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
1: దట్ రస అది
0: భగవంతుడు రసస్వరూపుడు.
1: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస. అది
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు.
1: దట్ ఇస్
0: ప్రేమరసము.
1: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీని పాదరసం అంటారు.
1: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒక దాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
1: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారం ఉంటుంది. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపిడ్నెస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాడు.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హ్యాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: డెప్త్. కడపటికి
1: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
1: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
1: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుచ్చు పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind.
0: ఇది కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
1: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: Without this tumbler, How do you expect the water to stay there? To hold water, you need a tumbler.
0: Pranati, noone vatti kaladu.
1: You need the container, the oil, and the wick.
0: Kani deepak veluku kaluguna.
1: But do you get the light?
0: Muttiche vaadu oka undalu kada.
1: There should be someone to light it.
0: Pooru, soodi, daramundi, pushpamala tanaguna.
1: The flower, needle, thread is there. Can it be a garland?
0: Lani kuche vaadu oka undalu kada.
1: There should be one maker.
0: Vidya kaladu, buddhi kaladu.
1: Education, knowledge, intellect.
0: Jnana siddhi kaluguna.
1: But do you have the wisdom?
0: ఆ బుద్ధి స్థితి ఉన్నప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్
0: టీచర్
1: యు నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటు దానికోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ us టు టెల్ us వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నా.
1: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
1: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరే ఇచ్చింది ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్ టీచర్
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము.

0: ఇంచిత్తైనా ఇంకా తెలుసుకోలేదు.
1: యూ హ్యావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేచర్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
1: నో బడి కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
1: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
1: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
0: ఇది నా యొక్క సత్యం.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
1: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్.
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
1: కిడ్స్ షుడ్.
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూచినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం, ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఏ చైల్డ్.
0: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: దోస్ హు హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత.
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: హి టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ టు ది హౌస్ హోల్డ్.
0: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
1: హి టీచర్స్ అప్రోప్రియేట్
0: టు ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా నువ్వు నీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా నువ్వు ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: Really speaking, if you follow what all that you hear, you can redeem your lives.
0: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడ్డివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో ద బ్లైండ్ పీపుల్ అబ్సల్యూట్ ఫూల్స్ డాన్సెస్ ఆల్సో షుడ్ డిక్లేర్ దట్ భగవాన్ స్వామి ఇస్ గాడ్.
0: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాయి.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద
0: దైవ టెస్ట్. మీరు నెగ్గండి.
1: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టెస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or that.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: So more than Veda, Vedanta is very essential.
0: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమైనటువంటి.
1: More than that of penance, chanting and meditation, love is most important.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudikini adi bhavam nenu chustanu. Ee bakyamunu, ee muntalu, ee cherlu, ee baglu ivanni nenu chudanu.
1: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: Kalukane Swami koredi oti quality.
1: So Swami wants quality.
0: Chinnadaina sariye.
1: Let it be small, a fraction.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
1: What is that Rukmini used at that time to balance Krishna?
0: చిన్న తులసి దళంతో చూచి.
1: A small leaf of tulsi plant.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుడి అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? వీటికి అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
1: What is it that Draupadi could do at that time?
0: Kadake
1: she was helpless.
0: కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: After all she gave just a rice grain.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: It became infinite in due course of time.
0: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
1: So give up all the defects.
0: అహంకారం అనేటువంటి దాన్ని నిర్మూలన చేయండి.
1: Kill the ego totally.
0: అద్భుతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: Develop

0: சர்வம்பு சுற்றி சச்சம்பு நந்தழக சர்வ சுஷ்டி சத்ய மகிமதேனி தலமேதி கனுகொண்ட சுத்த சத்வமிதியே சுடரையா.
1: It's only out of the point of truth the entire creation emerged. The whole of the cosmos will merge at the end again in truth. There's no place whatsoever in the entire universe, in the entire creation, where there is no truth. It is that blemishless, pure, pristine truth which is pervading all over. You watch and be a witness to that.
0: Sarvatra satyame vyapinchi unnadi.
1: It is the truth that is all pervading.
0: Sarvatra satyame parukutunnadi.
1: And it is the truth that has been propelling the whole of the creation.
0: Sarvatra satyame darshinchutunnadi.
1: And it is the truth that has been conducting the entire creation.
0: Darshana sparsha sambhashanamu anni kudunu satyamto kudinavi.
1: The vision, audition, the sense of touch, they all carry with it this truth.
0: Shuddha sattvam anetvittidi ekkada unnadi.
1: Where is this pure, unsullied, the truth, where does it lie?
0: Satyamu anetvittidi sarvatra unnadi. Satyam anoka roopam ledu.
1: Truth is everywhere. It has no specific form.
0: Deni chuchina asatyame.
1: Whatever you see, it is truth.
0: Satyam.
1: This is truth.
0: Kani, ఇది ఎక్కడి నుంచి వచ్చింది సత్యం?
1: Where from has it come, this truth?
0: సత్యం నుంచి వచ్చింది.
1: It is out of truth, truth only.
0: సత్యం నుంచి పోతుంది.
1: It will go back to truth again.
0: సత్యం పలువిధం బ్రహ్మ. సత్యం పలువిధం బ్రహ్మ.
1: And this truth is multidimensional, which is cosmic, universal.
0: Satyam rendu kaadu, okate.
1: Truth is not two, only one.
0: Ee satyam okate ainappudikini ee satyanni gurtinchadaniki chaala prayatninchali.
1: Though the truth is one, many have been struggling hard to realize and recognize it.
0: Kevalam satyam vaaku cheyadi maatrame kaadu.
1: Truth is not merely verbal or expression alone.
0: సత్యము అనేక విధములైనటువంటి యొక్క అవతారము ధరించినటువంటిది.
1: ట్రూత్ కెన్ మేనిఫెస్ట్ ఇన్ మిరియడ్ వేస్.
0: అనేక రూపం బ్రహ్మ.
1: అండ్ ఇట్ అస్యూమ్స్ మెనీ ఫార్మ్స్.
0: అనంత రూపం బ్రహ్మ.
1: అండ్ ఇట్ ఇస్ బ్రహ్మ దట్ ఇస్ సో వాస్ట్.
0: బ్రహ్మ ఒక్కటే.
1: బ్రహ్మన్ ఇస్ వన్.
0: బ్రహ్మ ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్ బ్రహ్మ.
0: కనుక బ్రహ్మతత్వం జగత్ నిత్య అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ఓన్లీ ట్రూత్ అండ్ ద వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: మిగతాదంతా కూడాను కేవలము దాన్ని ప్రతిబింబాలే తప్ప అన్యం కాదు.
1: ఆల్ అదర్స్ రిప్రజెంట్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద డివైన్, నథింగ్ మోర్.
0: ఈ సత్యమునకు అనేక రకములైనటువంటి యొక్క నామములు కలవు.
1: ద ట్రూత్ హ్యాస్ మెనీ అదర్ నేమ్స్, నామెన్క్లేచర్.
0: బ్రహ్మ ఒక్కటే.
1: బ్రహ్మన్ ఇస్ వన్.
0: బ్రహ్మ ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్ బ్రహ్మ.
0: కనుక బ్రహ్మతత్వం జగత్ నిత్య అన్నారు.

0: The truth has many other names, nomenclature.
1: సత్యం ఒక్కటైనప్పటికీ అనేక రూపముల చేత దర్శనమిస్తుంటాడు.
0: Truth being one, it manifests in different forms.
1: సర్వము కూడా సత్యం నుంచి పుట్టినవి.
0: Everything has emerged out of this truth only.
1: సత్యం నుంచి ధర్మం వచ్చింది.
0: It is dharma that has originated out of truth.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: There is no other dharma code beyond truth.
1: సత్య ధర్మంలో రెండు కూడా ఏకమైనప్పుడు శాంతి.
0: When once satya and dharma go together, there arises peace, shanti.
1: Shanti.
0: Shanti.
1: ఈ శాంతి వల్ల ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: And out of this peace, shanti, you find love emanating out of it.
1: ఈ ప్రేమ సర్వులను కూడా ప్రేమిస్తుంది.
0: It's love that binds everybody together.
1: Prema lenatvanti sthanam jagatulo ledu.
0: This world there is no spot without love.
1: Satyam lenatvanti sthanam jagatulo kaaradu.
0: In this world you cannot find anything without truth.
1: Kanuka satyam nunchi dharmamu, dharmam nunchi prema, prema nunchi aanandam.
0: And therefore it is the truth that gives rise to dharma. It is dharma that gives rise to shanti, that leads to prema, ultimately conferring ananda, bliss.
1: ఎప్పుడు ప్రేమ పుట్టినదో అప్పుడు ఎట్టి ద్వేషము ఉండదు.
0: The moment love finds its place, there will be no hatred at all.
1: కనుకనే అక్కడే అహింస ప్రారంభము.
0: And there arises ahimsa, non-violence.
1: కనుక నాన్ వైలెన్స్ ఇప్పుడు కావాలనుకుంటే ఒకరికొకరు పోటాడుకుంటే కాదు.
0: In the name of non-violence, you should not fight with each other.
1: Prema okkati undana sarvulu ekamaipotaru.
0: When once the love is established, all get unified, united.
1: Kanukane mamai vamsu jeevaloki jeevabhuta sanatanaha.
0: Therefore God has clearly declared that you are all the sparks of his own divinity.
1: Amgaruna amsamde.
0: That you are all my sparks only.
1: మీరందరూ ప్రత్యేకమైనటువంటి వారు కాదు.
0: You are not separate apart from me.
1: నా ప్రతిబింబములే.
0: You are all my reflection.
1: నేను మీరే మీరు నేను.
0: You are I here and I am you.
1: దేహములు నామములు వేరు వేరు కావచ్చు.
0: The bodies and names may vary.
1: అందరి అంతా ఉన్నది ఒకటే ఆత్మ.
0: It is only Atma consciousness which is present in
1: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క పేరు పెట్టారు.
0: However, each body has got its own name.
1: దేని కోసం? గుర్తించుకోసం.
0: Why? For recognition, identification.
1: ఈ పేర్లు కేవలము గుర్తింపు కోసం పెట్టినవే కాని ఈ పేర్లు సరియైనవి కాదు.
0: The names are christened only for purposes of identification, but do not exist in
1: reality. అందయందు ఒకటే.
0: It is atmic principle which is one and the same.
1: Kaluka atman preminchu.
0: Love atma consciousness.
1: Ninnu nivu preminchukunnatvanti vaadavtao.
0: It amounts to loving yourself.
1: Kani ee naadu lokamlo prema aneetvanti oka pratyekamainatvanti oka swarupanga nirupistu vastunnaru.
0: But in the modern world, love is categorized as a separate entity.
1: భార్యాభర్తల ప్రేమ ఒకటి అంటున్నారు.
0: దే థింక్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ లవ్.
1: తల్లి బిడ్డల ప్రేమ మరొకటి అంటున్నారు.
0: అండ్ ఆల్సో కాల్ సంథింగ్ ఎల్స్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్.
1: అక్క చెల్లెండ్రి ప్రేమ మరొకటి అంటున్నారు.
0: అండ్ ద లవ్ దట్ ఎగ్జిస్ట్ అమంగ్ సిస్టర్స్ ఇస్ డిఫరెంట్ వన్.
1: కానీ ఇది కేవలము మానసిక భావములే కాదు. అందరి ఎందుకు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: దే ఆల్ రిప్రజెంట్ యువర్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ అండ్ రిలేషన్షిప్స్, బట్ లవ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఇట్టి ప్రేమను మనము కలిగి ఉండినప్పుడే సర్వులు కూడా నువ్వు ఏకము కావచ్చు.
0: అండ్ వన్స్ వీ హ్యావ్ దిస్ లవ్, ఆల్ కెన్ స్టాండ్ యునైటెడ్
1: ఈ భేదభావములే మనకు ఏమాత్రము సంభవించవు.
0: దెన్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ డిఫరెన్సెస్ వాట్సోఎవర్.
1: ఎట్టి ద్వంద్వం కూడా అక్కడ కనిపించదు.
0: You don't find even a trace of duality.
1: Duality lenappudu anta

0: ఒకటి.
1: When there's no dualism or duality, you find
0: a man with a dual mind is half blind.
1: Man with dual mind is half blind.
0: కనుక మనం బ్లైండ్ కాదు.
1: We are not blind.
0: రెండు కన్నులు ఉన్నాయి.
1: There are two eyes.
0: రెండు కన్నులు చేసి ఒకటే అనే చూస్తున్నాయి.
1: Both the eyes will help you to see the same object.
0: కనుక మనం అందరం కూడా ఒకటే.
1: Therefore we are all one.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brotherhood of man, fatherhood of God.
0: ఆ విధంగా మనం భావించినప్పుడే ఈ భేదములు, కలహములు, కల్లోలములు, ఏ విధమైనటువంటి యొక్క అశాంతులు ఈ జగత్తునందు కారణాలు.
1: When we live up to this dictum, there will be no chance for any conflict or infighting or controversy or differences.
0: అందరూ మనము ఒక తండ్రి బిడ్డలమే.
1: We are all the children of the same mother.
0: ఆ విధమైనటువంటి భావాన్ని మనము ఈనాడు సంపాదించాలి.
1: We should acquire that sort of a feeling today.
0: అప్పుడే మనం మానవత్వము ఏకమవుతుంది.
1: Then only the humanity will be one.
0: నీవు నీవు ఏమంటున్నావు? నేను మానవుడు మానవుడు అంటున్నావు.
1: You call yourself a human being.
0: మానవుడు అంటే ఏమిటి?
1: Who is మానవ? Human being.
0: సోదగ్రామములు చేతో కూడినటువంటి వాడా?
1: You mean to say the combination of the limbs alone, the legs and the hands?
0: కాదు కాదు.
1: No.
0: మానవ.
1: మానవ.
0: మానవ అనగానే ఏమిటి? మనలో భేదం లేకుండా ఉండేటువంటి మానవ.
1: మానవ, హ్యూమన్ బీయింగ్ మీన్స్ దిస్, ద వన్ దట్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ ఈజ్ ఓన్లీ ఎ ట్రూ హ్యూమన్.
0: మనం ఎట్టి భేదమును కూడా అక్కడ ఆవిర్భించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్కోప్ ఫర్ డిఫరెన్సెస్.
0: మనము అందరు కూడాను దేహములు వేరువేరైనా ఆత్మ ఒక్కటి.
1: Though the bodies are different, the Atma is one.
0: ఆత్మ ఒక్కటి అయినప్పుడు అందరూ మనము ఒక సోదర బిడ్డలమే.
1: When once Atma is one, we will understand that we are all kith and kin.
0: రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: Names and forms are different.
0: కనుక మనము ఈ రూపనామములు పురస్కరించుకొని మనం భేదభావములను అభివృద్ధి పరచుకోకూడదు.
1: We should not develop controversy differences based on the names and forms.
0: కాన మనము ఎక్కడ పోయినప్పటికీ ఏకంగా ఉండాలి.
1: Therefore, wherever we go, we should stand united.
0: ఐదు వేళ్ళ వేరే అయినప్పటికీ హస్తం ఒక్కటే.
1: Though we have five different fingers, they belong to the same palm, the hand.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many, but gold is one.
0: పశువుల వెన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The color of the cows are different, but milk is one.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: Beings are many, but the indweller is one.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: Nationality, the races may be different, but the birth is same.
0: కానీ మన జన్మము మానవ జన్మము.
1: We are born as human being.
0: జన్మమునగా జన్మించినటువంటిది.
1: That which is born, that is janma.
0: మనం అందరం కూడా మానవులమే.
1: We are all human beings.
0: అయితే ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క మార్పులు కలిగించవచ్చు.
1: However, there may be certain modifications, changes.
0: మానవులందరూ ఒక్కటే అయినప్పటికీ దాని పవర్స్ డిఫరెన్స్ గా ఉంటాయి.
1: Though human race is one, but there may be difference in reflection of
0: అన్నింటి యందు ఉన్నటువంటిది యొక్క ఆత్మ ఒక్కటే.
1: But the Atma in all is one.
0: చూడండి ఎన్ని బల్బులు వెలుగుతున్నాయి.
1: సో మెనీ బల్బ్స్ ఇల్యూమినింగ్ హియర్.
0: బల్బులు వేరు వేరుగా కనిపించినప్పటికీ
1: సో బల్బ్స్ ఆర్ మెనీ,
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: ద కరెంట్ ఇస్ వన్.
0: కనుకని ఇవన్నీ దేహాలంతా కూడా బల్బులు వాటి.
1: దేర్ఫోర్ ఆల్ బాడీస్ ఆర్ ఈక్వల్ టు బల్బ్స్.
0: ఒక్కొక్క బల్బు ఒక్కొక్క పవర్ఫుల్ గా ఉండొచ్చు.
1: ద బల్బ్ మే వేరీ ఇన్ ఇట్స్ వోల్టేజ్.
0: అయితే ఈనాడు అటు ఏకత్వాన్ని చూపించాలని ఎంతో నాకు చాలా ఆనందంగా ఉంది.
1: భగవాన్ విల్ ఫీల్ వెరీ మచ్ డిలైటెడ్ టు డెమోన్స్ట్రేట్ దిస్ వన్నెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కానీ నాకు కొన్ని లక్షల జాబులు వచ్చాయి ఈ పొద్దు.
1: భగవాన్ రిసీవ్డ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ లెటర్స్ దిస్ మార్నింగ్.
0: స్వామి మీరు లింగమును ఉద్భవింపజేస్తున్నారు.
1: భగవాన్ యు ఆర్ జస్ట్ అలవింగ్ ద లింగా టు కమ్అట్ ఆఫ్ యూ. లింగోద్భవ.
0: చాలా మంది డాక్టర్స్ కూడాను ఇది మంచిది కాదు.
1: మెనీ డాక్టర్స్ ఆల్సో డు నాట్ అక్సెప్ట్ దిస్, అప్రూవ్ దిస్.
0: ఇది మీరు చేయవలసినది.
1: But however you have to do it,
0: ఈ మానవులకు గుర్తింపు చేయడానికి కొన్ని రకమైనటువంటి ఈ వెలుగును వెలిగించవలసి ఉంది.
1: For the man to know the truth and the light, light has got to be ignited.
0: సరి అయిన మానవులకు 32-35 వరకు కూడాను పవర్ ఉంటుంది.
1: Man will have that latent power powerfully between the age 30-35. 32-35.
0: కానీ దేహంలో ఉన్నటువంటి రక్తము చాలా ద్రవంగా ఉంటుంటుంది.
1: బ్లడ్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్.
0: కానీ ఇది సాలిడ్ గా కావాలనుకుంటే దీనికి ఎంతో అవర్స్, దీనికి ఎనర్జీ వేస్ట్ చేయాలి.
1: అండ్ దిస్ బ్లడ్ టు బికమ్ ఎ సాలిడ్, సో మచ్ ఆఫ్ ఎనర్జీ హ్యాస్ గాట్ టు బి యూటిలైజ్డ్.
0: ఈ ఎనర్జీకి తగినటువంటి ఒక బలం కూడా ఉండాలి.
1: అండ్ ఫర్ ది యూటిలైజేషన్ ఆఫ్ దిస్ ఎనర్జీ ద స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్.
0: ఇది ఒక్కొక్క లింగం చూస్తే
1: ఈచ్ లింగం
0: ఎన్నో పౌండ్ ఉంటుంది.
1: ఇట్ ఈస్ వెరీ హెవీ పౌండ్స్ ఇన్ ఇట్స్ వెయిట్.
0: ఇలాంటి దీనికి మీరు ఈ విధంగా వేస్ట్ చేసుకోవటం మంచిది కాదు.
1: ఫర్ సచ్ ఎ థింగ్ భగవాన్ ఇస్ నాట్ ప్రాపర్ టు
0: నమ్మిన వారు నమ్మని, నమ్మకపోయిన వారు నమ్మకపోని.
1: Those that have faith will continue to remain. Those that do not have, well, we don't need to bother.
0: కనుక దేహాన్ని మీరు ఎక్కువ శ్రమ పెట్టుకోకండి.
1: Don't strain your body, భగవాన్, don't strain your body.
0: మాకు ఈ దేహము చాలా ప్రధానము.
1: భగవాన్, యువర్ బాడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ అస్.
0: మేము ఈ దేహాన్ని ఆశ్రయించి మేము మీ చింతకు చేరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నియర్ యూ విత్ యూ బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ప్రాక్సిమిటీ.
0: ఈ ఫిజికల్ బాడీని మీరు కొంతవరకు త్వరలోపలి కొంత తగ్గించుకుంటే చాలా బాధకరం.
1: అండ్ ఇఫ్ యూ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్ స్వామి, ద బాడీ విల్ బి పుట్ టు సఫరింగ్.
0: ఈ బాడీ అంతా కూడాను నెగిటివ్ పెయిన్ ఆధారపడి ఉంటుంది.
1: హోల్ బాడీ ఇస్ బేస్డ్ ఆన్ ద లైట్, ద ఫల్జన్.
0: కానీ పాజిటివ్ పోయిందంటే నెగిటివ్ వ్యర్థమైపోతుంది.
1: వెన్ వన్స్ ది పాజిటివ్ ఇస్ గాన్ ద నెగిటివ్ ఇస్ యూస్లెస్.
0: మమ్మల్ని అనుగ్రహించి మీరు ఈ శక్తిని కొంతవరకు అరికట్టుకోవాలి.
1: ఆల్ హ్యావ్ ప్రేయర్ టు భగవాన్ యునైటెడ్లీ, భగవాన్ సేవ్ ది ఎనర్జీ, ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎనర్జీ.
0: కనుక భగవంతుని యొక్క తత్వము ఎంతైనా కావచ్చు,
1: ది పవర్ ఆఫ్ ది డివినిటీ ఇస్ ఇన్ఫినిట్.
0: ఆకాశం భూమిగా మార్చవచ్చు, భూమిని ఆకాశంగా మార్చవచ్చు.
1: ద ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ టు స్కై అండ్ వైస్ వర్సా.
0: కానీ ఇది సులభమే,
1: ఈజీ.
0: ఎందువల్ల?
1: వై?
0: ఆకాశం భూమి అయింది, భూమి ఆకాశం అయింది.
1: ద ఎర్త్ దట్ హస్ బికమ్ that is sky and the sky that is become
0: tarvata sadakulu gati emiti.
1: So what is the purpose of the aspirant here?
0: Karuka meeru tatkarikamainatundi trupti kosamani, present ananda pettu kosamani, meeru ee vidhamainatundi yokka shaktini niyoginchukodadu.
1: Bhagavan, do not strain yourself to give this temporary joy, temporary happiness to all devotees.
0: Ippatike ee dehamunaku 82 samvatsaram ayindi.
1: The body of Bhagavan is already 82 years in its age.
0: Kani inka kontha kaalam maatramai undagalu.
1: Body will remain for some more time.
0: Kani ee shakti antarpadanu meeku aneka vidhamainatundi aanandanni andinche nimittamai deenni nenukovali.
1: Bhagavan should hold this energy. Bhagavan should retain this energy to confer joy, bliss to everybody in the years to come.
0: త్వరలోపలనే మీకు అనంతమైన ఆనందాన్ని అందిస్తాను.
1: వెరీ సూన్ భగవాన్ ఇస్ గోయింగ్ టు గివ్ యు ఇన్ఫినిట్ హ్యాపీనెస్, బ్లిస్.
0: కనుక దేహంతో ఆనందించేటువంటి ఒక భౌతికమైనటువంటి ప్రజలకు దేహమే ప్రధానం.
1: దోస్ దట్ గో బై దిస్ బాడీ, ఇట్ ఇస్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దేహమే ప్రమాణము.
1: అండ్ ఇట్ ఇస్ ద బాడీ దట్ ఇస్ ద స్టాండర్డ్.
0: కనుక ప్రమాణము, ప్రధానమైనటువంటి ఈ దేహాన్ని సంరక్షించుకోవటము నాకు ఒక కర్తవ్యం.
1: ఇట్ ఇస్ భగవాన్స్ డ్యూటీ టు సీ దట్ ద బాడీ ఇస్ వెల్ మెయింటైన్డ్, కెప్ట్ అప్ ఫర్ ది సేక్ ఆఫ్ ది డివోటీస్, ఫర్ ది సేక్ ఆఫ్ ఆస్పిరెంట్స్.
0: ఈ డివోషన్ చాలా మన భారతదేశంలో చాలా ప్రధానమైన.
1: అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ భారత్.
0: మీరు హిందూ అంటారు, హిందూ హిందూ దీని హిందూ దేశం అంటారు.
1: యు కాల్ దిస్ హిందూ దేశ.
0: హిందూ అనగా ఏంటి? HINDU.
1: What is the spelling of Hindu? HINDU.
0: ఇది పంచభూతములు, పంచప్రాణములు, పంచకోశములు.
1: The five letters represent five life sheets, the five elements and the five life senses of action and cognition.
0: కనుక ఈ H అనేటువంటిది హ్యూమిలిటీ.
1: So H represents humanity.
0: హ్యూమానిటీ. I అనేటువంటిది ఇండివిజువాలిటీ. Individuality.
1: This you find individuality. I represents individuality.
0: N nationality.
1: N stands for nationality.
0: D divinity.
1: D represents divinity.
0: U unity.
1: U is unity. U stands for unity.
0: మీరు యూనిటీగా ఉన్నప్పుడే ఈ యొక్క డివినిటీని డెవలప్ చేసుకో.
1: When once there is unity, you can develop divinity.
0: ఈ డెవలప్ చేసుకున్న తక్షణమే సంతోషంగా శాంతిగా ఉంటుంటది.
1: When you develop divinity, you can be happy and peaceful.
0: అదే nationality.
1: That takes you experience nationality.
0: ఈ nationalityని మనం కాపాడాలి.
1: We should uphold, strengthen the nationality.
0: Nationality యొక్క విశ్వాసాన్ని మనం మనసులో పెట్టుకోవాలి.
1: Should have that nationality, the national fervor, patriotism.
0: Nationalityని పోగొట్టుకుంటే మనమే దేము.
1: When once you are not patriotic,
0: కానీ నేషనాలిటీని కాపాడేటువంటి వాడు ఎవరు? ఇండివిజువాలిటీ.
1: సో ఇట్స్ ఇండివిజువాలిటీ దట్ విల్ సేఫ్ గార్డ్ నేషనాలిటీ.
0: ఆ ఇండివిజువాలిటీని హ్యూమానిటీని పోషిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ ఇండివిజువాలిటీ దట్ సస్టైన్స్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: కనుక ప్రపంచంలో మనం అన్నింటినీ మనం కొంతవరకు కొంత లిమిట్లో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ కీప్ ఎవ్రీథింగ్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఈ లిమిట్ లో పెట్టుకున్నప్పుడే కొంతవరకు శాంతి చిక్కుతుంది.
1: When once you have certain limits for all these things that you use, you'll be peaceful.
0: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: సత్యం పుట్టును ఎక్కడ? సత్యమంతా సత్యం నుంచే పుట్టుండాలి.
1: And everything has emerged out of this
0: సత్యమునందు నుండి సర్వము సృష్టించే.
1: It's out of his own truth the whole universe manifests.
0: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
1: And the entire creation merges there in truth again.
0: సత్యమునందనికి సర్వ సృష్టి.
1: ఎంటైర్ క్రియేషన్ మర్జెస్ ఇన్ ద ట్రూత్.
0: సర్వ సృష్టితత్వము సమస్త వ్యక్తిత్వము.
1: అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: సమత్వం సృష్టి సర్వత్రా కనిపిస్తుంది.
1: వెన్ వన్ దిస్ ఈక్వాలిటీ యు విల్ నోటీస్ ఇట్ ఎవ్రీవేర్.
0: దైవము ఎక్కడో ఉన్నాడని మీరు అనుకోకండి.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ అపార్ట్.
0: మీరందరూ దైవ స్వరూపులే.
1: Everyone is divine, the personification of God.
0: ఆ తత్వాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి.
1: Treasure this feeling within you.
0: ఈ సత్యము ప్రతి ఒక్క మానవులకును ప్రత్యక్ష దర్శనం.
1: And everyone should visualize, personally experience this truth.
0: కన్నులు మూసుకొని ఇవి యోచించు.
1: Close your eyes and ponder over.
0: Who am I? అని ప్రశ్న వేసుకో.
1: Question yourself, who am I?
0: నీ కన్నులు మూసుకున్నప్పుడు నీకేం కనిపిస్తుండది?
1: యు క్లోజ్ యువర్ ఐస్, వాట్ ఈస్ యు దట్ యు సీ?
0: ఏమీ కనిపించడం లేదు.
1: యు డోంట్ సీ ఎనీథింగ్.
0: ఏం కనిపిస్తుండది?
1: వాట్ డు యు సీ దేర్?
0: నేనెవరు, నేనెవరు, నేనెవరు, ఆ ప్రశ్న మాత్రం వినిపిస్తుంటది.
1: ఓన్లీ క్వశ్చన్ రిమైన్స్, హూ యామ్ ఐ, హూ యామ్ ఐ.
0: అప్పుడు తెలుస్తుంది నేను ఏమీ కానటువంటి రూపాన్ని.
1: కెన్ యూ అండర్స్టాండ్? యు ఆర్ నోబడీ, యు ఆర్ నోబడీ.
0: ఈ రూపనామములంతా కూడా కేవలము మార్పు చెందేటువంటివే కాని ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటివి కాదు.
1: బాడీ అండ్ ద నేమ్ విల్ బి చేంజింగ్ కాన్స్టెంట్లీ.
0: సత్యంబు ఎప్పుడు సత్యంబుగా నుంచు వేద సమ్మతమగు విప్రులారా.
1: స్కాలర్స్ అండర్స్టాండ్ దిస్. ట్రూత్ విల్ రిమైన్ సేమ్ ఆల్ త్రూ.
0: కాయంబుని ఎప్పుడు కష్టములతో జయించి కన్న కష్టముల చేత కాచుకొని వారు.
1: And those people that work hard, struggle hard to come out of the difficulties, they should also realize this.
0: కనుక కాయము కష్టముల నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: The body is given so that you may exert, you may work hard.
0: కష్టములు లేకపోయినా కష్టములు తెప్పించుకోవాలి.
1: You may not have troubles, but yet you should not be afraid of the troubles.
0: కష్టములు లేకపోతే సుఖమే మనకు ప్రాప్తించదు.
1: Without these difficulties, you can never be peaceful nor happy.
0: The pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుక మనకు రెండు బాధల మధ్య లోపలనే ఒక సుఖం మనకు చిక్కుతుంది.
1: Here lies a pleasure in between two pains.
0: ఎక్కడ మనకు కష్టం కలిగిందో అక్కడ సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: Where there is a difficulty, well, that will be followed by pleasure.
0: ఆ కష్టం కొద్ది కాలమే తప్ప ఎక్కువ కాలం ఉండదు.
1: The pain may last for a short while, not for a long time.
0: కనుక ఈ సుఖమైనటువంటి దాన్ని మనం ఎక్కువైనటువంటి దాన్ని మనం సంపాదించాలంటే కొంచెం కష్టం కొంచెం అనుభవించాలి.
1: In order to have that infinite state of bliss, we have to be prepared to face minor difficulties.
0: Purandar Das cheppadu.
1: It was Purandar Das who said,
0: Nemadige pinchamannu chupinchina varevaru, kalara vesina varevaru.
1: Who painted the feathers of the peacock in such a lovely way?
0: చిలుకకు ఎర్రటి ముక్కు పెట్టి పచ్చని చేయికి గురించి దాన్ని పోషించిన వారెవరు?
1: ఆల్ ది పర్ఫెక్ట్ గ్రీన్ కలర్ ఆఫ్ ద బాడీ, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెడ్ బీక్ ఆర్ ద నోస్?
0: బెట్టుపాటుదియల్లి పుట్టిన ఆ వృక్షకి కట్టెయను కట్టికి నీరిచ్చిన వారు? బెట్టుతాతుదియల్లి అంటే కొండ లోపల పుట్టిన దానికి, ఆ రాళ్లలో పుట్టిన దానికి ఎవరు కట్టె కట్టి నీరు పెట్టారు?
1: The one that is born in rocks, who supply water to those in living in rocks?
0: Kallanalli huttida hugova pranige alli aaharavannu nirmisthabayaru. Kallanalli ante raati madhyalopala puttinatvanti okka kappaku evaru aaharanni andistunnaru?
1: Who is feeding those frogs that live in these rocks in the, just in the midst of the hard matter?
0: Kabatti andariki neeru istunnaru.
1: Oh God, you give us food, you give us shelter.
0: Annintiki meere ayinappudu deeniki matram meer kada?
1: As you take care of us everywhere, you will also take care of us even in this matter. Satya
0: prasa gandhalutti manavatvamunaku divyatvamainatvanti daivatvame nijamainatvanti pratyaksha sarchi.
1: The real witness of divinity is this. With all the five senses of action and cognition, the experience of the divinity is primordial principle most important.
0: Kanuka meeru andarni rakshinchali.
1: God, you must should protect all of us.
0: Andarlo undi rakshinchali.
1: Bhagavan, you are present in every one of us and you need to protect all of us.
0: Atma swaroopudai andri endu kuda unnaru.
1: Bhagavan, you are in the form of atma in every one of us.
0: Kabatti ఆత్మ రచించేది ఆత్మనే కాని వేరొకటి కాదు.
1: యూ ఓన్లీ ప్రొటెక్ట్ అస్, యువర్ ఆత్మ విత్ ఇన్ అస్, నన్ ఎల్స్ కెన్ ఎవర్ ప్రొటెక్ట్ అస్.
0: కనుక దైవమా మీరు అన్నింటి అందు కూడాను సరియైనటువంటి యొక్క బుద్ధిని ఇచ్చి,
1: భగవాన్ కన్ఫర్ అస్ గుడ్ ఇంటెలెక్ట్,
0: మంచి వారికి అనేక కష్టములు కలుగుతూ ఉంటాయి.
1: ఇట్ ఆల్సో హ్యాపెన్స్ that good people face problems.
0: Kaachina chettuku raadu jabbari.
1: It is only the tree that bears fruits will have to face the stones that are pelted at it.
0: Kaayina chettuni evvaru kodan kottaru.
1: And the tree without fruits will never have any such suffering.
0: Kaluka prati phalam nandu kodanu,
1: every fruit
0: prati dhaninchutunnadi meere.
1: In every fruit, Bhagavan, you are there.
0: అట్టి ప్రతిధ్వనించుతున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని రచించేది ఆత్మే తప్ప మరొకటి కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సూపర్ కాస్మిక్ ఆత్మ దట్ ప్రొటెక్ట్స్ ది ఆత్మ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: కనుక ఒక ఆత్మసత్వాన్ని మేము విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: ఎట్టి నామరూపములు లేకపోయినప్పటికీ ఆత్మతత్వాన్ని మీరు విశ్వసిస్తే అదే మీకు సర్వరక్షకులుగా ఉంటుంటారు.
1: యు మే నాట్ ఫాలో డెఫినెట్ ఫార్మ్ ఆర్ నేమ్, but you have got faith in atma, this consciousness, that is enough.
0: Kaluga atmane adharamainatvanti yokka pratyaksha daivam.
1: Therefore the consciousness atma is God verily.
0: Sarvata paanipadam sarvatochi shiramukham sarvata stutamantoki sarvama uttisthati.
1: God is present everywhere, all hands are his, all ears are his, All feet are His, all ears are His, all eyes are His.
0: కనుక సర్వభూతములు యందు కూడా ఉండేటువంటి ఆత్మతత్వమే సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది.
1: Therefore, the fundamental truth, which is the eternal principle, is this Atma that dwells in all of the beings.
0: ఆ ఆత్మనే అన్నింటి యందు చేరుతున్నది.
1: It is Atma that binds all together.
0: ఈ ఆత్మను ముక్కలు చేయనక్కరే.
1: You cannot fragment or segment Atma.
0: నీ ఆత్మను ఇంకోటిలో చేర్చడం అది సాధ్యం కాదు.
1: It is not possible to connect your Atma with another's.
0: అందరి యందు ఉన్నది ఒకే ఆత్మని.
1: It is the same Atma which is present in all.
0: నీ బల్బులు యందు ఉన్నటువంటిది కరెంట్ ఒకటే.
1: The same current that is present in all of the bulbs.
0: ఒక్క దగ్గర మనం కట్ చేస్తే అన్ని బల్బులు వెలిగిపోతాయి.
1: If cut at one place, there will be no illumination at all.
0: కనుక ఈ వేరు వేరు భేదం లేదు.
1: Therefore, there are no differences in reality.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు సైన్స్ చాలా విపరీతమైనటువంటి యొక్క వికారములను సృష్టించుతున్నది.
1: ద సైన్స్ హెస్ ప్రోగ్రెస్ దట్ వీ ఫైండ్ సో మెనీ పర్వర్షన్స్ ఇన్ ఇట్స్ ప్రోగ్రెస్.
0: దీనివల్ల అనేక రకములైనటువంటి యొక్క బాధలు కూడా సంభవిస్తున్నాయి.
1: And the science that has been progressing in a perverted way is leading to certain problems.
0: ఒక్కొక్క దేశము ఒక్కొక్క రకమైనటువంటి యొక్క మార్పును కలిగిస్తున్నది.
1: Each country is noticing certain aberrations, abnormalities.
0: అమెరికా చూస్తే పశువులకు అంతా కూడాను మాంసం తినిపిస్తుంది.
1: And you know, even the cows are fed with all the meat.
0: కానీ అది మీట్ తీయటం వల్ల ఎక్కువ పారిస్తుంది వీళ్ళ ఆశ.
1: Their plan is that the cows will yield more milk if they are fed with meat.
0: కాని దానికి వేరు వేరు జబ్బులు వస్తాయి.
1: But they'll suffer from various diseases.
0: ఆ మిల్క్ తాగినటువంటి వారికి అనేక జబ్బులు ప్రారంభిస్తున్నాయి.
1: Those that drink this milk will also have diseases.
0: కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క మార్పులు కలిగిస్తున్నది.
1: Each of these actions will certainly lead to certain
0: సహజమైనటువంటి యొక్క జీవితమైన
1: కండిషన్
0: మనం గడపాలి. ఒక్క భారతీయుడు మాత్రమే.
1: Only Bharatiyas that lead a natural life that's gifted by God.
0: ఆర్టిఫిషియల్ లైఫ్ తీసుకోకూడదు.
1: We should never be artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ తీసుకోవటం వల్ల అన్ని విధాలు ఆర్టిఫిషియల్ గానే
1: వస్తుంది. As we go by this artificial life, we'll have all artificial ends or results.
0: అన్నం తినాలి.
1: Partaking food.
0: ఒక చిన్న విషయం మీరు చూసుకోండి.
1: A small factor you observe.
0: కూరగాయలు ఏది కూడా ఎంత మార్పు కలిగింది.
1: You find so many changes in the vegetables.
0: మనము ఎంతనో ఆకుకూర తినేటువంటి వాళ్ళం.
1: And we used to take the leaves, green leaves, used as vegetables.
0: ఈ ఆకుకూర అనేటువంటిది ఎంతో బలం ఇచ్చేటువంటిది.
1: And that gives a lot of strength to the body.
0: ఇప్పుడు ఆ ఆకుకూరకు అనేక రకమైనటువంటి యొక్క ఈ డ్రైనేజ్ వాటర్ని కట్టి దానికి అనేక రకములుగా మార్పు తెచ్చి.
1: బికాస్ ఆఫ్ ది డ్రైనేజ్ వాటర్ దట్ ఇస్ జస్ట్ సప్లై టు దీస్ ప్లాంట్స్, ద గ్రీన్ లీవ్స్ ఆర్ ఆల్సో టోటలీ పొల్యూటెడ్.
0: కనుక కూరగాయలన్నీ కూడాను ఆకుకూరలన్నీ కూడాను పాడైపోయినవి.
1: Therefore, vegetables in the green leaves are totally spoiled.
0: వంకాయ కూర అంటే ఎంతో ఇష్టం.
1: బ్రింజాల్ కర్రీ, మెనీ పీపుల్ లైక్ ఇట్.
0: ఒకనొక సమయంలో రావణాసురుడు కూడా చెప్పారు, వంకాయ వంటి కూరయు, పంకజము సీత వంటి భావమనియు, శంకరుని వంటి దైవము, లంకాధిపు వైర వంటి రాజులు కదరా.
1: ఇట్ వాజ్ సెడ్ క్లియర్లీ, ఈజ్ దేర్ ఎనీ కర్రీ ఈక్వల్ టు దాట్ ఆఫ్ బ్రింజాల్? Is there any an enemy who is as mighty as Ravana? Is there any compassionate God more than Shankara? Is there anyone lady who is greater than Sita? That is the level of Brinja.
0: Inadu vankaya vanti kura poorthi poyindi.
1: And today we don't have that quality in Brinja.
0: Anta pollution ayipoyindi.
1: And all Brinjas are highly polluted.
0: Ee pollution telusukovadam valla manlo unnatundi oka bhavamlanta kudanu పొల్యూషన్ గా మారిపోతుంది.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్ విల్ హ్యావ్ పొల్యూటెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరంతయో చదువుకున్నటువంటి వారు, మీరు ఈ పిచ్చి పిచ్చి బుక్లు అంతా చదువుకొని మీరు మార్చుకోకండి.
1: యూఆర్ ఆల్ నాలెడ్జబుల్, యు రీడ్ వెల్, బట్ డోంట్ గో త్రూ ద రాటన్ సిల్లీ బుక్స్.
0: మన భారతీయ సంస్కృతిని అనుసరించండి.
1: You follow the culture of Bharat.
0: Bharatiya samskruti chala pavitramainatundi.
1: The culture of Bharat is highly sacred.
0: Ee secret nu entano andaru anubhavistu vacharu.
1: The sanctity of the culture of Bharat is experienced, enjoyed by many.
0: Kaalamanaku ee videshiyulanta kuda nu ee bharatiya charitra yokka satyamunu gurtistaru.
1: Very soon all people all over the world will recognize the culture of Bharat.
0: తిరిగి మార్పు చెందుతారు.
1: Then they will be transformed.
0: అంతవరకు మనం కాచుకొని ఉంటామా?
1: Shall we wait till then?
0: వద్దు వద్దు.
1: No.
0: మనం ఎప్పటికప్పుడే మనం సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తా వస్తాం.
1: There and then itself, let us tread along the right path.
0: దైవము అన్ని విధాలా రక్షిస్తుంటాడు.
1: God will protect us in every way.
0: ప్రతి ఒక్క విషయమునందు కూడా గుర్తిస్తుంటాడు.
1: Every matter, He helps us.
0: దైవం ఉండగా మనకు ఏ విధమైనటువంటి యొక్క ఇది మనకు అక్కర్లేదు.
1: And God is our support. We don't need to have any fear.
0: నేను ఒకనొక సమయం లోపల ఈ యొక్క కాంగ్రెస్ రాక పూర్వము పల్లెల్లో అంతా కూడా సభలు జరిపేటువంటి వాడిని.
1: భగవాన్ కన్వీన్డ్ సో మెనీ మీటింగ్స్ ఇన్ ద లోకల్ విలేజ్ ప్రయర్ టు ఇండిపెండెన్స్ బిఫోర్ ద కాంగ్రెస్ రూల్.
0: బీదవాళ్ళందరికీ సహాయం చేయాలని నేను ముందుకు పోయేటువంటి వాడిని.
1: భగవాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ టు హెల్ప్ పూర్ నీడీ పీపుల్.
0: నేను ఒక చిన్న నిక్కర్ వేసుకుని చొక్కా వేసుకుని బజెట్ లో పోతుంటే అందరూ కూడా నన్ను అరిచేటువంటి వాడు.
1: భగవాన్ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ద స్ట్రీట్ వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్ అండ్ ఎ షర్ట్ వేర్ మెనీ పీపుల్ ఫెల్ట్
0: అడ్డపంచి వచ్చి కట్టేటువంటి వాడు.
1: దే వాంటెడ్ హి టు హావ్ ద పంచర్ ఫుల్ క్లాత్.
0: మాల ఇళ్ళకు వెళ్లి
1: భగవాన్ విజిటెడ్ దోస్ ఫ్యామిలీస్ ఇన్ దోస్ డేస్ దేవర్ అన్టచబుల్.
0: నేలను దున్ని విత్తులు నాటి పంటను పండిస్తే మీరు మేడల నుండి మెట్టే దిగక పెంగి కూర్చుంటే చాకరీ అంతా వారి పాల మంచి సౌఖ్యం అంతా మీ పాల.
1: When we till the land here, when we work day and night, sowing the seeds, water, when we are agriculturists struggling hard, you rich people stay there in big mansions, you enjoy at our expense. But where is justification? Where is justice?
0: Av devudu unnaradani meeru maaku evaru cheppetunte varu ani meeru addu teligithaya?
1: Have you ever asked anybody where is God? Have you ever disobeyed such an injustice?
0: ఈ అడ్డు తిరిగినటువంటి వారికి చక్కని జవాబు ఇచ్చేటువంటి వారు.
1: And they got perfect answer whenever they objected.
0: దేవుడు ఇచ్చిన ధరండి రాయిది ఎవరి అబ్బసొమ్ము.
1: God has given this money, whose grandfather's property it is.
0: బలవంతులు మన పైబడి వస్తే భగవంతుడేనా?
1: And these strong people are ready to attack us. Do you think that there is no God to protect us?
0: సహోదరత్వం సాధించేటి మహాత్ములేరా?
1: Do you think there are no noble souls to promote the fraternity feelings of brotherhood?
0: మేలుకోండి మాయ మరువండి.
1: Wake up and wake up. Give up that illusion.
0: ఈ విధంగా బోధిస్తుంటే నన్నందరూ వచ్చి కొట్టేటువంటి వాడు.
1: And భగవాన్ was speaking like that, teaching like that, singing like that, he was attacked.
0: ఈ బ్రదర్ కూడా వచ్చి చాలా చెంపలు కొట్టేటువంటి వాడు.
1: యువర్ బ్రదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఆల్సో స్లాప్డ్ హిమ్.
0: నీవు ఎందుకు ఈ పబ్లిక్ లో పోతావు?
1: వై డు యు గో టు పబ్లిక్?
0: పోవద్దు.
1: డోంట్ గో.
0: చదువుకుపో.
1: యు డోంట్ స్టడీ.
0: నువ్వు ఇంటి నుంచి బయట పోకూడదు.
1: యు షుడ్ నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద రెసిడెన్స్
0: అని ఒక రూమ్ లో వేసి తాళం వేస్తారు.
1: భగవాన్ వాస్ కెప్ట్ ఇన్ ఎ రూమ్ అండ్ లాక్డ్.
0: అక్కడికి అందరూ వచ్చేటువంటి వాడు.
1: ఆల్ పీపుల్ యూస్ టు ఫాలో హిమ్ అండ్ గో దేర్.
0: సత్యం రాజు రాజు రాజు రిపించేటువంటి వాడు.
1: దే ఆల్వేస్ కాల్ హిమ్ సత్యం రాజు సత్యం రాజు.
0: నాయన దాదా కొంతసేపు నువ్వు ఊరుకుండండి, నేను తప్పక వస్తాను, నేను మీ వాడిని, మీ యొక్క వీధి అన్ని విధాలు నెరవేర్స్తాను అని వాడికి ఎంతో ధైర్యం చెప్పేటువంటి వాడు.
1: ఐ సెడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ కమ్ టు యూ, ఐ బిలాంగ్ టు యూ, వెయిట్ ఫర్ సమ్ టైమ్, బీ పేషెంట్.
0: కనుక ఈ విధంగా ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఈ బీదలను రక్షించటము, బీదలను పోషించటము, బీదలను సంరక్షించటము వారికి అన్నపానాదులు ఇవ్వటము, ఆనందాన్ని అందించటము అది నా యొక్క కర్తవ్యం.
1: Right from the childhood, it is Bhagavan's determination, it is Bhagavan's continued effort to alleviate the suffering of the poor and the needy. Helping the poor people, coming to the rescue of the forlorn is the vow that Bhagavan has taken up.
0: నేటి కూడాను వీధి కూడాను చెప్పించి పిల్లలతో కూడాను అన్నం పెట్టిస్తున్నాను.
1: Even this day, Bhagavan sends all his students to go around every street and distribute food.
0: ఎవరైనా ఫుడ్ లేదని వచ్చేసేస్తే నేను తినేటువంటి తట్టలో తెచ్చి వాళ్ళకి పెట్టేటువంటి వాడిని.
1: If there is anyone without food, Bhagavan used to share his own food with that other man.
0: ఈ విధంగా లేదు అని వచ్చేటువంటి వాడికి చొక్కా ఇప్పి వాడికి ఇచ్చేటువంటి వాడిని.
1: If there is any person without clothes, Swami used to give his own clothes, his own shirt.
0: కనుక ప్రతి ఒక్కరికి కూడాను ఎంతో సహాయం చేసినటువంటిది.
1: Bhagavan helps everybody, every person.
0: ఆనాటి నుండి నేటి వరకు కూడాను ఎప్పుడు కూడా హెల్ప్ హెల్ప్ హెల్ప్ హెల్ప్ హెల్ప్.
1: Right from those days till now, in future, help, help is the motto
0: help
1: of Bhagavan.
0: Ever. Heart never.
1: Heart never.
0: ఈ విధంగా నేను వచ్చినటువంటి వాడిని కనుక నాకు అన్ని విధాలు కూడా అనుభవం ఉంటున్నాను.
1: Bhagavan has lot of experience in helping everybody, help ever, and he never hurt anybody at any time.
0: మిగతా వారందరూ కూడా చెప్తారు కానీ చెయ్యరు.
1: Many people say lots of things, but they don't do.
0: Vachasekam, manasekam, karmanyekam, mahatmanam.
1: It's only a noble soul in whom we find harmony of thought, word and deed.
0: Manas anyat, vachas anyat, karmanyanyat, duratmanam.
1: It's only a wicked person in whom we notice the thought, word and deed at variance.
0: Kanuka, nenu aanati nunchi neti varaku kudanu, mee andariki kudanu, ee vidhanga samrakshistu, పోషిస్తూ బుద్ధులు చెప్తూ మంచి మార్గం నడిపిస్తూ వస్తున్నాను.
1: రైట్ ఫ్రమ్ దోస్ డేస్ భగవాన్ ఇన్ హిస్ ఇన్ఫినిట్ మర్సీ అండ్ కంపాషన్ హ్యాస్ బిన్ సపోర్టింగ్ అస్, హ్యాస్ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, ప్రొటెక్టింగ్ అస్, టీచింగ్ అస్ టైమ్ టు టైమ్.
0: ఎవరికి నేను ఎట్టి అపకారం గాని ఎట్టి ద్వేషం గాని ఎట్టి క్రోధం కాని ఎవరిపైన నేను చూపలేదు.
1: భగవాన్ నెవర్ ఎక్స్ప్రెస్ హిస్ యాంగర్ టువర్డ్స్ ఎనీబడీ. He never had hatred towards anybody.
0: Kani kondaru na paina utavarku yo paiku vastunnade aneetvanti oka asuya valla aneka mandi aneka rakamula jutti letters and papers vaadu krasi vaadu cheta aneka rakamula kudanu dushpracharam chestunnaru.
1: There may be a wrong propaganda, wrong publicity because of jealousy, because of rising glory and grandeur of Bhagavan. Some people are taken away by envy.
0: ఎవరేం చేసినా కూడా నేను దేనికి భయపడను.
1: Bhagavan cares nobody. He is not afraid of anybody.
0: నేను ఎప్పుడు సత్యం సత్యం సత్యం సత్యం.
1: Bhagavan represents truth. He personifies truth and truth only.
0: ఈ దేహం పేరే సత్యం.
1: The name of the very body of Bhagavan is Satyam, Satyam, Truth.
0: Satyam no vadan eppudu kuda nenu daari vachanu.
1: Therefore the truth fears none.
0: Evaravaru vachi ee deshamuni poojistunnaro vaallandariki kuda buddhi cheppadaniki munduku vastaru.
1: If there is anyone who comes here with a kind of anger and fury, Bhagavan is ready to correct them, rectify them, transform them.
0: Inka mundu vaallani buddhi cheppadaniki ainatvanti charya teeskovali.
1: Bhagavan will take necessary action to transform such people.
0: వారు కూడా తప్పేం కాదు.
1: Nothing wrong with them.
0: వాడు ఏదో ధనానికి మెచ్చి
1: it's only out of money.
0: దానివల్ల ఊరికి తప్పుడు విచారం చేస్తున్నారు.
1: They resort to such false propaganda.
0: అందువల్ల ఆ తప్పును కూడా వారు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Very soon they will know their mistake.
0: నాకు ఎట్టి దోషములు ఏనాటి కూడా ఎక్కడ అణుమాత్రమైన కూడా కనిపించవు.
1: There is no trace of anything wrong, not even a fraction, not even an atom of mistake in the whole body of Bhagavan, in the whole life of Swami.
0: Kanuka meerandaru kudanu sai ni anusarinchandi.
1: All of you follow Swami.
0: Satya margam chetane,
1: out of this path of truth
0: మీరు సాధించడానికి తగిన పూనుకుంటే
1: When you determine to achieve or accomplish in life,
0: మీరు తప్పక సాధిస్తారు.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్.
0: కనుక మీరందరూ కూడా దైవ చిత్తాన్ని చేసుకుంటూ సత్యాన్ని తలుచుకుంటూ సత్య మార్గంలో నడచండి.
1: దేర్ఫోర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, బిలీవ్ ఇన్ ట్రూత్, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఏమైనా బాధ పెట్టానా?
1: హాస్ స్వామి given you any strain to you?
0: In evarni baadha pettalani eppudu kuda telusukoledu.
1: Bhagavan never gives any kind of stress or strain to anybody.
0: Aa thoughts kuda nadangi raadu.
1: There are no such thoughts at all in him.
0: Edi chesina mee kosamedi gaani naa kosam kaadu.
1: Whatever Swami does, it is for you only.
0: నేను తినేటువంటి యొక్క భోజనమంతా మీకే.
1: ద లిటిల్ ఫుడ్ దట్ హీ పార్టేక్స్ ఈజ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ యూ.
0: త్రాగే నీరంతా కూడా మీకోసమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ, ఫర్ యూ ఓన్లీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నేను చేసే సర్వ కర్మలు కూడా మీ నిమిత్తమై చేస్తున్నాను.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ భగవాన్ ఆర్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించిన వారే చాలా ధన్యులవుతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ లైఫ్ విల్ బి రిడీమ్డ్ వెన్ వన్స్ యూ రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఎవరి మాటలు మీరు వినగలకండి.
1: డోంట్ గో బై ది ఎనీథింగ్ దట్ హియర్ సే.
0: చెవులున్నాయి కాబట్టి ఎన్నైనా వినవచ్చు.
1: బికాజ్ యు హావ్ గాట్ ఇయర్స్ యు ఆర్ ప్రోన్ టు లిసన్ టు ఎవ్రీథింగ్.
0: కానీ చెడ్డవంతా కూడా దూరం పెట్టండి.
1: But drop it immediately, anything that's negative, bad.
0: East Godavari, West Godavari, vadanta pollution nillanta taagutunnaru.
1: East Godavari and West Godavari people are drinking polluted water.
0: Vaadu nenu inka chudaledu.
1: Bhagavan has not yet seen them.
0: Kaani vaaru taagutunnatundi neenu chusi nenu chaala kashtapaddanu.
1: Bhagavan felt very sad watching them drinking polluted water.
0: ఆ నీరంతా తీసేసి మంచి నీరు అందించి వారికంతా కూడా కొన్ని వందల కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టించాను.
1: భగవాన్ ఇస్ స్పెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ పీపుల్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి పీపుల్ హు ఆర్ డ్రింకింగ్ ద పొల్యూటెడ్ వాటర్. ఫ్రమ్ నౌ ఆన్ దే విల్ హావ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కింద గంగానది పాకుండా గోదావరి దాన్ని ఒక్క చుక్కైన ఏనాడు వాళ్ళు తాగలేదు.
1: నాట్ ఈవెన్ ఏ డ్రాప్ ఆఫ్ అన్పొల్యూటెడ్ క్లీన్ వాటర్ ఎవర్ దే డ్రంక్ టిల్ దిస్ డే.
0: వాటినంతా పైపు ఎక్కించి పైకి ఎక్కించి చాలా వాళ్ళకి ఆనందాన్ని అందించారు.
1: అండ్ నౌ పైప్స్ ఆర్ లేడ్ అండ్ వాటర్ ఇస్ ప్యూరిఫైడ్ అండ్ ఆల్ పీపుల్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ టుడే.
0: వాళ్ళందరూ ఎంతో ఆనందిస్తున్నారు.
1: ఎక్స్టాటిక్, దే ఆర్ వెరీ హ్యాపీ.
0: నెక్స్ట్ వీక్ నేను వాళ్ళ దగ్గరికి ట్రైన్ లో పోతున్నాను.
1: నెక్స్ట్ వీక్ భగవాన్ విల్ బి విజిటింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్.
0: ఆ మాట వింటానే వారికి ఎంతో ఆనందం వేసింది.
1: On listening to this good news, they are extremely delighted.
0: Swami, inta dayani maaku teri.
1: Swami, we have not understood your compassion, Pochiyani.
0: Dini enni vidhamga ponchukunna gaani evariki samanam raadu.
1: Your compassion, which is faster than the devotion, is second to none.
0: Atuvantidi meeru ostunnarante మాకెంతో ఆనందము అని అంత రోడ్డంతా చక్కపరచుకోవడం, రాళ్ళంతా తీసివేయటము చాలా శుభ్రం చేసుకుంటున్నారు.
1: ఆల్ దోస్ పీపుల్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆర్ గెటింగ్ ద రోడ్స్ రెడీ వెల్ క్లీన్ టు రిసీవ్ భగవాన్ బికాస్ ఆఫ్ హిస్ విజిట్ వెరీ సూన్.
0: దాసన్ ట్యూబ్లెస్ రామకృష్ణను, కొండలరావు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ కొండలరావు ఇద్దరు కూడా నా వెంట వస్తున్నారు.
1: రామకృష్ణ బెల్ఎన్టీ కంపెనీ అండ్ కొండలరావు ద చీఫ్ ఇంజనీర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫాలోయింగ్ భగవాన్.
0: కనుక అందరికి ఎంతైనా మంచిది.
1: In fact, we should do everything to everybody that is possible.
0: దీన్ని ఆ విధంగా చేస్తూ ఉంటుంటే ఎంతైనా కూడా మనకు మంచి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది.
1: When you do good, naturally you will have all good things to follow, all good things to happen in your life.
0: Boys,
1: peaceful.
0: ఎవరైనా మీకు ద్వేషం ఉంటుండే ఆవిడను వారికి అందరి పోయి ఓ మిత్ర మీకు నమస్కారం అని వారికి చెప్పండి.
1: If you come across those that do not agree with you, go to them and say, friend, how are you? And greet them.
0: వారిని మీరు పలకరిస్తే వారు కూడా మిమ్మల్ని పలకరిస్తారు.
1: And once you talk to them, they will also speak to you.
0: అందరూ ఒక సోదరులు,
1: all our brothers.
0: ఆ విధంగా మీరు నడుచుకున్నప్పుడే మన సత్యసాయి ఇన్స్టిట్యూట్ నేము చక్కగా అభివృద్ధి అవుతుంది.
1: When once you have this feeling of brotherhood, our name of the institute will go high and prestigious.
0: ఎవరి దగ్గర మేము ఒక నయా పైసా కూడా పిల్లల దగ్గర తీసుకోవటం లేదు.
1: We do not accept even single naya paisa from our students.
0: Examination fees kuda teeskotam ledhu.
1: We don't receive examination fee.
0: Andaru ooriki raavatamu chadukovatamu povatamu.
1: All come here, they learn, they educate themselves, go with high degrees, totally free of cost, totally free.
0: Chaala mandini konni vandarichi phd jeepisthunnanu.
1: And in fact, so much of money is spent so that they can earn phd degrees.
0: కనుక ఈ విధంగా పిల్లలు మంచి అభివృద్ధి అయిపోతే దేశమంతా కూడా మంచి పేరు పొందుతుంది.
1: When once youth develop like that, the whole country will advance.
0: అమెరికా నుంచి,
1: from America,
0: చాలా న్యూస్ అంతా వస్తున్నాయి.
1: We get so much of news.
0: మీ పిల్లలు చాలా గొప్పవారు.
1: Your students are really great.
0: ఆ పిల్లలంతా కూడా మా దేశంలో అనేక మంది ఉన్నారు.
1: There in America, there are many of our students.
0: వారందరూ కూడా ఎంతనో వారు మాకు ఆనందాన్ని అందిస్తున్నారు.
1: All these students are giving great joy to Americans there.
0: అందరూ కూడా ఆనందంగా, యో స్వామి ఇంతటి ఆనందాన్ని మాకు అందిస్తారని మేము కల్లో కూడా తచ్చుకోలేదు.
1: They all came here, felt extremely happy and declared openly, Bhagwan, we never expected that would be so joyful as this.
0: కనుక నేను తొల్లోపల్లి ప్రపంచం టూర్ కూడా చేస్తాను.
1: భగవాన్, వెరీ సూన్ వి గో రౌండ్ ద వరల్డ్, గో ఆన్ ట్రిప్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఆఫ్రికా నుంచి, రష్యా నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు.
1: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ from Africa and Russia.
0: Russia lopala enta bhakti ante cheppaleni anta bhaktiga undi.
1: You cannot estimate the devotion of Russians.
0: Ippudu kunnetunte vaadu lopala chaala mandi Russians anta unnaru.
1: In this gathering, many many of them are from Russia.
0: Ee Russians undu chaala aanandistunnaru.
1: All Russians are very happy right now. Right over there, the place, the devotees with the raised hands who are clapping, they are from Russia.
0: Chala bhakti.
1: They have intense devotion. Ladies, Russia. Bhagavan blesses you all.
0: మీరు రష్యన్స్ కాదు మా వారి.
1: యు ఆర్ నో లాంగర్ రష్యన్స్, యు బిలాంగ్ టు భగవాన్ బాబా. యు నో టు భగవాన్.
0: పిల్లలు రష్యా, అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ అన్ని వేరువేరు దేశాలుగా ఉన్నారు, కానీ అందరూ మనవారే.
1: వి ఫైండ్ మెనీ పీపుల్ from different countries, some may be Italians, Russians, Africans, German, Japanese, so on and so forth. But all belong to us. All belong to us.
0: Ours.
1: They are ours only. We have to learn many things from them.
0: Indoor stadium and Fukrani, like Yantano, science is here, what under.
2: Indoor stadium, Swami?
0: Yes.
2: Indoor stadium.
1: In fact, they rendered, extended their help for the construction of the indoor stadium there.
0: Kanuka, Atrim Paguru Parapanchestunaru.
1: They worked day and night.
0: Swami ante Pradam.
1: In fact, they consider Bhagavan as their very life itself, as their life. Wherever Bhagavan goes, these foreigners run after his car.
0: Madras anta vachar.
1: They all came to Madras also.
0: Anta kachu kaina, anta kastam kaina, varinchukoni pothunnaru.
1: They never bothered about the difficulties or the expenditure involved.
0: Kanuka vari bhaktiniki meerantha mechukovali.
1: In fact, we should all be in praise of the devotion of foreigners.

समय पछताए क्यों जब प्राण तन से जाएंगे छो।

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the students of the Department of Performing Arts, Sri Satyasai Institute of Higher Learning, will be offering a devotional music program titled Sai Divyarpanam. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato, Sai Kulwant Sabha Mandapanlo, Repat Sayankalam Karyakramam, 4 Gantala 30 Nimshalaku, Veda Patananto Prarambhamavutundi. 5 Gantalaku, Shri Satyasai Unnata Vidya Samsthaloni, Sangeeta Vibhaganiki Chendina Vidyarthulu, సాయి దివ్యార్పణం పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి మహో అరణ సరస్వతి.

కలదో అటుల నెద్దేవుడు కలడు నీయో పూలందున పరిమళమే విధాన కలదో అటుల నెద్దేవుడు కలడు నీలో మెదడు చెడిపో

0: Thus, perfume is inherent and embedded in every flower. So also God is in you and you are God. O foolish one, why are you searching for Him all around outside of you like a musk deer which is going in search of that smell? You are mad if you go on like this.
1: కట్టెలందున నిప్పులు కలుగునటులా కట్టెలందున నిప్పులు కలుగునటులా తిలలయందును తైలము వెలయుపగిరి కట్టెలందున నిప్పులు కలుగునటులా తిలలయందున తైలము వెలయుపగిరి ఎందు చూచిన దైవం వెళ్ళింది ఉండే ఎందు చూచిన దైవంబు నిండి ఉండే ఎందు చూచిన దైవంబు నిండి ఉండే ఎచడ వెతుకుదు దేవుని వెర్రివాడా ఎచడ వెతుకుదు దేవుని
0: Just as fire is found in wood, just as oil is there in the tills, so also God is found everywhere. The entire world is full of God. Oh foolish one, where can you search God when He is all around?
1: ప్రపంచములో ప్రతి కణమునందును ప్రతిష్ఠయించిన దివ్యత్వమును మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man has not been able to recognize the fact that God is established firmly in every atom.
1: ప్రపంచమంతయుకును దివ్యమయమైనటువంటిది.
0: The entire world is suffused with divinity.
1: Ishvara sarvabhutana.
0: God is found in every living being.
1: Itti satyanni prati manavudu kudanu chakkaga vicharana chesina talaku itti divyattamu bodhapadutundi.
0: If only every man can inquire this basic truth properly, the things become absolutely clear to everyone.
1: భౌతికమైన ఈ జగత్తు నందు లౌకికమైన పరిశీలన లోపల సమస్తమును అర్థం గావించుకుని కేవలము తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని మాత్రము విస్మరించి మానవుడు కేవలం విజ్ఞాని వలె ప్రకటితం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ టు ద ఫిజికల్ వరల్డ్ బట్ హీఈస్ నాట్ కేరింగ్ టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్ టు ఫైండ్ గాడ్. నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ హీ థింగ్స్ దట్ హీఈస్ అ సైంటిస్ట్ అండ్ ఈజ్ అ వెరీ వైజ్ పర్సన్.
1: మానవుడు ఈ జగత్తునందు చేయు ప్రతి కర్మ కూడాను కేవలము ఒక యజ్ఞంతో సమానమే.
0: Every act performed by man
1: kevalamu tana yendunnatundi divyatvanni mattum vismarinchi manavudu kevalam vigyanivale

0: కేవలము ఒక యజ్ఞంతో సమానమే. ఎవ్రీ యాక్ట్ పర్ఫార్మ్ బై మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ సాక్రిఫైస్ యజ్ఞ. బయట చేయు కర్మలన్నీ కూడాను కేవలం అంతర్ముఖమైనటువంటి కర్మల యొక్క ప్రతిబింబములే. ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఎక్స్టర్నలీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద టెండెన్సీస్ హిడెన్ ఇన్ సైడ్. బయట కర్మయజ్ఞము, లోపల బ్రహ్మయజ్ఞము. అవుట్ సైడ్ ద సాక్రిఫైస్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇన్ సైడ్ ద సాక్రిఫైస్ ఆఫ్ బ్రహ్మ. కానీ యజ్ఞతత్వమును చక్కగా గుర్తించి వర్తించటము వ్యక్తులకు అర్థం కావటం లేదు. బట్ పీపుల్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద రియల్ రేషనల్ అండ్ ద రియల్ ఫిలాసఫీ బిహైండ్ దీస్ సాక్రిఫైసెస్. మానవత్వం నుండి ఎట్టి దివ్యత్వం ఏమిటి ఉన్నదో అట్టి దివ్యత్వమే సర్వత్రా కూడా వ్యాపించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరతత్వం అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు. మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రై టు ఫైండ్ అవుట్ ద బేసిక్ ట్రూత్ దట్ వాట్ ఎవర్ డివినిటీ ఈజ్ ఇన్ హిమ్ ఈజ్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద క్రియేషన్. దేహేంద్రియములే ప్రధానమని భావించి వాటిని తృప్తిపరచుటకై తగినటువంటి యొక్క భోగ భాగ్యముల నిమిత్తమై మానవుడు తన కాలమును, తన కాయమును, తన కర్మను కూడాను వ్యర్థము గావించుకుంటున్నాడు. మ్యాన్ థింకింగ్ దట్ హిస్ సెన్సస్ అండ్ ఫిజికల్ బాడీ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అండ్ సాటిస్ఫైయింగ్ దెమ్ ఈజ్ ది వెరీ గోల్ ఆఫ్ లైఫ్, ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్, హిస్ ఎఫర్ట్.
1: భౌతిక జీవితంలో ఏర్పడినటువంటి సుఖ సంతోషములు మానవునికి తృప్తినిచ్చుతున్నావా అని విచారం చేసిన ఏమాత్రం కూడా నువ్వు తృప్తిని కలిగించడం లేదు.
0: ఇఫ్ ఓన్లీ వన్ ఎంక్వైర్స్ వెదర్ ది ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ రియలీ గివ్ అండ్ కన్ఫర్ జాయ్ ఆన్ మ్యాన్, సర్టన్లీ నాట్. దే డు నాట్ కన్ఫర్ అండ్ గివ్ జాయ్.
1: కేవలం ఇక్కడ ఆధ్యాత్మికమైన మార్గంలో మనం విచారణ జరిపిన ఒకటి ఆనందము, రెండవది సంతోషం.
0: ఇఫ్ ఓన్లీ యు ఎంక్వైర్ ఇన్ స్పిరిచువల్ టర్మ్స్, వన్ ఈజ్ డిలైట్ అండ్ బ్లిస్, ది అదర్ ఈజ్
1: సుఖం ద్వారా ఏర్పడేటువంటిదని భావిస్తున్నారు.
0: హి థింగ్స్ హి కెన్ డిరైవ్ హ్యాపీనెస్ త్రూ కంఫర్ట్స్.
1: ప్రపంచమును గల సమస్త పదార్థములు సుఖమును మాత్రమే అందించగలవు కానీ ఆనందమును అందించలేవు.
0: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కెన్ గివ్ యూ టెంపరీ జాయ్ అండ్ హ్యాపీనెస్. దే కెన్ నెవర్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: ఆనందం అన్నది వస్తువులు ఎందుకు కానీ, విషయములు ఎందుకు కానీ, వ్యక్తులు ఎందుకు కానీ కానరాదు.
0: బ్లిస్ కెనాట్ బి ఫౌండ్ ఎయిదర్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ ఆర్ ఇన్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్ మ్యాటర్.
1: ఆనందం అన్నది తన నుండి ఆవిర్భవింపజేసేటువంటి యొక్క ఆవిర్తించేటువంటి యొక్క ఆత్మతత్వమే తప్ప అన్యము కాదు.
0: బ్లిస్ ఈజ్ ద వన్ విచ్ స్ప్రింగ్స్ స్పాంటేనియస్లీ ఫ్రమ్ వితిన్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్. ఇట్ కెనాట్ బి అక్వైర్డ్.
1: మార్పు చెందేటువంటి పదార్థములు మార్పు చెందినటువంటి పరతత్వాన్ని ఏ రీతిగా అందించగలవు?
0: హౌ కెన్ ద చేంజింగ్ ఆబ్జెక్ట్స్ గివ్ ఎ పర్మనెంట్ జాయ్?
1: కనుకనే ఇట్టి నిత్య సత్యమును కూడాను గుర్తించుకునే నిమిత్తమై వేదమునందు అనేక రకములైనటువంటి మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది.
0: వేద హ్యాస్ టాట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ అండ్ షోడ్ ఎ నంబర్ ఆఫ్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ దిస్ బేసిక్ రియాలిటీ.
1: మానవుని యందు ఇట్టి పశుత్వమైనటువంటి గుణములు అభివృద్ధి కావటానికి కారణమేమిటి అని విచారించమని మొట్టమొదటి ప్రశ్న వేసింది వేదం.
0: వేద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ డిడ్ మ్యాన్ డెవలప్ దీస్ యానిమల్ క్వాలిటీస్ ఇన్ హిమ్ విచ్ ఆర్ మిస్లీడింగ్ హిమ్.
1: పుట్టిన తక్షణమే మానవుడు మానవుడిగా జన్మించడం లేదు.
0: When a man is born, he is not born as a man, as a full man.
1: మానవత్వమునకు పూర్వము అనేక జంతు లక్షణములు జంతు జన్మములు కూడా ఎత్తి కట్ట కడపటికి ఈ మానవ జన్మములో ప్రవేశిస్తున్నాడు.
0: బిఫోర్ హీ గెట్స్ ది బర్త్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ హీ వుడ్ హావ్ టేకన్ బర్త్ యాజ్ ఎనిమల్స్ అండ్ వేరియస్ అదర్ ట్రీస్ అండ్ అదర్ లైఫ్ స్పీసీస్.
1: కనుకనే శేషించినటువంటి యొక్క ఈ యొక్క పశు లక్షణాలు మనలో సంస్కరింపబడటం చేత మనలో ఈ విధమైనటువంటి

0: ఆవిర్భవిస్తూ వస్తున్నాయి. ది యానిమల్ క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ మ్యాన్ కంటిన్యూ టు బి ఇన్ మ్యాన్, దేర్ ఫోర్ హీ డెవలప్ దీస్ యానిమల్ క్వాలిటీస్ ఇన్ హిమ్ ఇన్ లైఫ్.
1: ఒకరు చూచిన నిరంతరము చంచల చిత్తుడై కేవలము ఒక స్థిరత్వము లేక తాను జీవిస్తూ ఉంటాడు.
0: ఇఫ్ యూ లుక్ అట్ ఎ పర్సన్, దట్ పర్సన్ మే బి కంప్లీట్లీ వేవరింగ్, నాట్ బీయింగ్ స్టడీ అట్ ఆల్ ఈవెన్ ఫర్ అ మోమెంట్.
1: ఆ స్థిరత్వం యొక్క నిమిత్తమై అనేక ప్రయత్నములు గావించుతూ ఉంటాడు.
0: హీ బి మేకింగ్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు అక్వైర్ స్టడీనెస్,
1: కానీ స్థిరత్వం ఏర్పడటం లేదు.
0: బట్ హీ డస్ నాట్ గెట్ ఇట్ అట్ ఆల్.
1: చిన్న దినమునకు ఈ చంచలత్వమే అభివృద్ధి గావించుకుంటూ పోతుంది.
0: డే ఆఫ్టర్ డే హీ ఈస్ డెవలపింగ్ దిస్ ఫికల్నెస్.
1: దీనికి కారణమేమని విచారించినప్పుడు
0: వెన్ యూ లుక్ ఇన్ టు ది రీజన్ ఫర్ దిస్ స్టేట్,
1: వేదమే దీనికి సరైన యొక్క జవాబును అందిస్తూ వచ్చింది.
0: వేద హ్యాస్ గివన్ ప్రాపర్ రిప్లై అండ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
1: పూర్వము ఈ మనుష్య జన్మము రాక పూర్వము,
0: బిఫోర్ హీ గాట్ దిస్ హ్యూమన్ బర్త్,
1: తాను ఒక కోతి జన్మంగా రూపొందటం చేత ఆ కోతి యొక్క లక్షణములు తనలో కేవలము స్వభావములు కూడాను సంస్కరింపబడి ఈ చంచలత్వానికి మూల కారణమైందని కూడాను జవాబిస్తుంది.
0: హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ మంకీ అండ్ దోస్ క్వాలిటీస్ ఆఫ్ ఫికల్నెస్ అండ్ వేవరింగ్ ఆఫ్ ఇన్ మంకీ కంటిన్యూ టు డామినేట్ హిమ్ ఈవెన్ ఇఫ్ హి వాజ్.
1: అదే విధముగానే మానవుని యందు ఒక మూర్ఖత్వం కాని లేక పిరికితనము కాని లేక దొంగ బుద్ధి కాని ఇంకే విధమైనటువంటి ఈ దుర్లక్షణములంతా కూడాను కనిపించుతున్నాయంటే దీనికి మూల కారణం ఏమిటంటే దీనికి పూర్వము తాను ఈ విధమైన యొక్క జంతు జన్మములలో శేషించినటువంటి యొక్క శేషములే ఈ ప్రవర్తనకు మూల కారణమని అర్థమవుతుంది.
0: సిమిలర్లీ వెన్ యూ ఫైండ్ క్వాలిటీస్ సచ్ యాస్ టిమిడిటీ, స్టూపిడిటీ అండ్ సచ్ అదర్ వీక్నెసెస్ ఇన్ మ్యాన్, ద రీజన్ ఈస్ దోస్ థింగ్స్ విచ్ వర్ దేర్ ఇన్ ది ప్రీవియస్ బర్త్ ఆర్ క్యారీడ్ ఓవర్ ఇన్ టు దిస్ హ్యూమన్ బర్త్, దేర్ ఫోర్ హీఈస్ హ్యావింగ్ దెమ్.
1: ఇట్టి దుష్ట సంస్కారములను మనము భగవత్ అర్పితము గావించడమే దీనికి సరి అయిన పరిహారం అని కూడా ఇది నిర్ణయిస్తుంది.
0: ది ఓన్లీ రెమెడీ ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఈజ్ ఆఫర్ ఆల్ యువర్ క్వాలిటీస్ టు ద లార్డ్.
1: దొంగతనం అనేటువంటి యొక్క గుణములు మనిషి లోపల అనేక మందికి ఇది ఆవిర్భవిస్తుంటాయి.
0: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఏ టెండెన్సీ టు స్టీల్.
1: ఈ దొంగతనం అనేటువంటిది పిల్లి యొక్క లక్షణాలు.
0: This tendency of stealing is the characteristic of a cat. Fickleness is the quality of monkey.
1: Murkhattam anekuntadi gorri yokka lakshanalu.
0: Stupidity is the quality of a sheep.
1: Madamu anekunti yokka gunamu dunnapotu lakshanalu.
0: Arrogance is the attitude of buffalo.
1: Ee vidhamga purvajanma samskaramalanu puraskarinchukoni దాని యొక్క స్వభావమునే సంస్కారముగా మారి మానవుని యందు చిత్రింపబడుతూ ఉంటున్నాయి.
0: దోస్ క్వాలిటీస్ విచ్ వర్ ఇన్హెరెంట్ ఇన్ ద ప్రీవియస్ బర్త్ యాజ్ అన్ అనిమల్ ఆర్ కంటిన్యూడ్ ఇన్ టు హ్యూమన్ బర్త్ అండ్
1: యజ్ఞములలో రెండు విధములైనటువంటి యజ్ఞములు కలవు.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్.
1: ఒకటి బాహ్య సంబంధమైన యజ్ఞము,
0: వన్
1: రెండవది అంతర్ సంబంధమైన యజ్ఞము.
0: వన్ ఈస్ ఎక్స్టర్నల్ సాక్రిఫైస్ అండ్ ది అదర్ వన్ ఈస్ ఇన్నర్.
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యజ్ఞమునకు కొన్ని వేదికలు, కొన్ని పురోహితులు, కొంత విధమైనటువంటి యొక్క సమితలు, దీనికి తగినటువంటి యొక్క పదార్థములు కూడా అత్యవసరం.
0: దేర్ ఈస్ నీడ్ ఫార్ కలెక్టింగ్ డిఫరెంట్ పారాఫర్నేలియా లైక్ స్టేజ్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్టిక్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్.
1: మంత్రముల చేత, సహాకారముల చేత దానికి అర్పితముగా ఆవిస్తూ ఉంటారు, హోమం చేస్తుంటారు.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ యజ్ఞ బై అట్టరింగ్ ది మంత్ర స్వాహ వేరియస్ మెటీరియల్స్ ఆర్ ఆఫర్డ్.
1: ఇది అంతర్ముఖమైనటువంటి యజ్ఞం యొక్క ప్రతిబింబమే.
0: దిస్ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ యజ్ఞ.
1: అయితే అంతర్యజ్ఞం యొక్క విషయమును ఏమాత్రం కూడా విచారించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ట్రైన్ టు రికగ్నైజ్ అండ్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్నర్ యజ్ఞ అండ్
1: తన ఎందుకునటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించి
0: రిమెంబరింగ్ ది డివినిటీ విత్ ఇన్ హిమ్,
1: తన మనసుని యజ్ఞవేదికగా నిర్మించి
0: కన్సిడరింగ్ హిజ్ ఓన్ మైండ్ యాజ్ అ సాక్రిఫిషియల్ ప్లేస్,
1: దాని యందు శేషించినటువంటి యొక్క దుష్టగుణములను కేవలం బలి చేయటమే యజ్ఞం యొక్క అంతర్భావం.
0: వాట్ ఎవర్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ రెమినెంట్ ఇన్ హిమ్ ఆఫరింగ్ దెమ్ యాజ్ అ సాక్రిఫైస్, దాట్ ఈస్ ద రియల్ యజ్ఞ.
1: కనుకనే దుష్టగుణములను స్వభావములను దుష్ట ప్రవర్తనలు కూడా మనం హతమార్చుకుని దివ్యత్వమైన మానవత్వాన్ని మనం ప్రకటనతో కావించుకునేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది యజ్ఞములు.
0: యజ్ఞ హాస్ కమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ టెండెన్సీస్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ కాండక్ట్ విచ్ ఇస్
1: ఇన్హెరిటెడ్. మానవుని యొక్క స్వభావం కాదు.
0: Favoring nature is not natural.
1: దొంగతనము మానవుని యొక్క స్వభావం కాదు.
0: Anger also is not natural to man.
1: దొంగతనము కూడా మానవుని యొక్క స్వభావం కాదు.
0: Neither stealing is a quality of man.
1: మూర్ఖత్వం అంతకంటే మానవుని యొక్క స్వభావం కాదు.
0: Stupidity can never be a quality of man.
1: ఇవన్నీ కూడా మానవ స్వభావం కానటువంటి యొక్క దుర్గుణములను మానవుడు కేవలం అనుభవిస్తున్నాడంటే దీనికి మూల కారణము పూర్వ జన్మముల యొక్క సంస్కార ఫలములే.
0: ఇఫ్ మ్యాన్ ఇస్ హ్యావింగ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ న్యాచురల్ టు హిమ్ దే ఆర్ ద రెమినెంట్స్ ఆఫ్ ది ప్రీవియస్ బర్త్.
1: కనుకనే మనం చేయవలసినటువంటి త్యాగములు ఏమిటంటే మనలో నిండి ఉండినటువంటి మనవలను బాధించేటువంటివి మానవత్వాన్ని మరిపింపించేటువంటి ఈ దుర్గుణములను మనం త్యాగం చేయాలి.
0: Therefore, when we say you should sacrifice, what should you sacrifice? Sacrifice bad qualities, bad tendencies and bad habits which are remaining in you still.
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ ఉంటుంది.
0: Here is a beautiful example for this.
1: మనలో ఒక విధమైనటువంటి ఆశ్రమం ఉంటుంది.
0: There is an ashrama within us.
1: ఈ ఆశ్రమం అనగా ఏమిటి?
0: What do you mean by this ashrama?
1: శ్రమను పోగొట్టేటువంటిది ఆశ్రమము.
0: Ashrama is one with
1: ఆశ్రమని రక్షించేటువంటిది ఆశ్రమము.
0: Whoever takes refuge is protected in an ashram.
1: Asatani chekurchetundi ashramu.
0: Whatever you have asked for will be given to you in an ashram.
1: Mana avishtamanu nerveshchetundi ashramu.
0: Ashrama fulfills all your
1: aite idi samajyamaitundi ashramu kaadu.
0: But this is not an ordinary type of
1: nenu aneetundi yokka prajna ekkada nundi aavirbhavistundado danine ashramu annaru.
0: The real ashrama is the source from where this word I emanates and comes from.
1: Samasta avishtamalu kudunu siddhimpa chesetundi yokka ee ashramane siddhashramamu ani kudunu pilustu vacharu.
0: That ashrama which can satisfy all the desires is called siddhashrama.
1: Ee siddhashramamu lopala vishramitru undetundi vaadu ani charitra.
0: History tells that there was Vishwamitra in this Siddhashrama.
1: ఈ విశ్వామిత్రుడు అంటే ఎవరు? కేవలం ఒక వ్యక్తియా, లేక ఒక మునియా, లేక ఒక ఋషియా?
0: When you say Vishwamitra, is it a man, is it a rishi, or is it a mahamuni?
1: కాదు కాదు. అతని ఎందున్నటువంటి యొక్క ప్రజ్ఞాన శక్తిని ప్రభు పైన మరల్చినప్పుడు తానే విశ్వామిత్రుడిగా మారుతాడు.
0: Whoever comes that constant integrated awareness prajna shakti towards God, he becomes
1: akke tana drushtini divyattam paina maranche yajnam gavinchalani tanu prayatnam chestadu.
0: He turns his view and attention towards that and performs the sacrifice, he becomes Vishwamitra.
1: Ee yajna samrakshana nimittamai ramachandrunni prarthistadu.
0: In order to get protection from this for the sacrifice,
1: ee ramudu evaru?
0: He approaches Ramachandra. Who is this Rama?
1: Kevalam oka vyakti swaroopudu kaadu.
0: He is not an individual, not a person.
1: Aatmane ramimpa chesetundi gunam kaliginatundi vaadu kaadu kada, athaniki Rama ani oka peru.
0: He has got this name Rama because he has the quality of giving joy to everyone.
1: Ee aatmanu aashrayinchinappudu,
0: when you take refuge in aatma,
1: tana yajnamu sabalikrutam avutundaneetundi vishwasamu Vishwamitrudiki.
0: Vishwamitra feels that his sacrifice will be successful.
1: కనుకనే అట్టి దృష్టిని దివ్యత్వం పైన మరల్చడం చేత రాముడు అక్కడ ఆవిర్భవిస్తాడు.
0: దట్ ఈస్ వై వెన్ హీ టర్న్స్ హిజ్ అటెన్షన్ టువర్డ్స్ ఆత్మ రామ టేక్స్
1: అక్కడ ఆవిర్భవించి మారీచ తాటకిని కూడా హతమారుస్తాడు.
0: హీ కమ్స్ ఆన్ ద సీన్ అండ్ డిస్ట్రాయ్స్ మారీచ.
1: ఈ మారీచ తాటకులు ఎవరు?
0: హూ ఈస్ మారీచ?
1: ఇవే రాగ ద్వేషములు.
0: These are the attachment and anger.
1: ఈ రాగద్వేషములను ఏనాడు హతము గావించినో అప్పుడే విశ్రామిత్రుని యాగము పరిపూర్ణమైంది.
0: Only when you destroy this attachment, the likes and these dislikes, then the sacrifice becomes successful.
1: కనుకనే మానవుని ఎందే సర్వత్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: In man you can find everything.
2: మానవుని యొక్క వాక్యం ఋగ్వేదం, మ్యాన్స్ వర్డ్ స్పీచ్ దట్ ఇస్ ఋగ్వేద.
1: మనసే యజుర్వేదము,
2: హిజ్ మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమే సామవేదము,
2: హిజ్ లైఫ్ ఫోర్స్ ఇస్ సామవేద.
1: మూడింటి యొక్క ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
2: Bringing about unity among all these three is the principle of ఆత్మ.
1: కనుక ఋగ్వేద యజుర్వేద సామవేదములన్నీ కూడాను కేవలం ఒక విధమైనటువంటి స్వరూపమును ధరించినటువంటి యొక్క మానవత్వమే.
2: ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద ఆర్ ఎసెన్షియలీ ది ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ హ్యూమన్.
1: మానవుని యందు సర్వం కూడాను ఇమిడి ఉంటున్నది.
2: ఇన్ మ్యాన్ ఈస్ ఇంబెడెడ్ అండ్ ఇంబైబ్డ్.
1: మానవుని యందు లేనటువంటి యొక్క దివ్యత్వం మరొక దేశంలో ఎక్కడా మనకు కనిపించవు.
2: డివినిటీ విచ్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ మ్యాన్ ఈస్ ఫౌండ్ నోవేర్ ఎల్స్.
1: సమస్త శక్తులకు నిలయుడు మానవుడు.
2: మ్యాన్ ఈస్ ది హోమ్ ఫర్ ఎవ్రీథింగ్.
1: సమస్త దివ్య గుణములకు లయము మానవుడు.
2: He is the person in whom all divine qualities are there.
1: అట్టి మానవుని మానవునిగా గుర్తించుకొనక,
2: if man does not recognize man as
1: మానవునిగా ప్రవర్తింపజేయటము, ఇది సరైనటువంటి మార్గము కాలేదు.
2: If he conducts himself as a demon, it is not appropriate.
1: కనుక ఇట్టి మానవుని యందు నిరంతరము కూడాను బ్రహ్మయజ్ఞము జరుగుతూనే ఉంటుండాలి.
2: In every man, this brahmayagna is going on continuously and constantly.
1: ఇది సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఇది నామోచ్చరణ జరుపుతూ ఇది ఆహుతి కలుపుతూనే ఉంటున్నది.
2: అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ దిస్ యజ్ఞ ఇస్ గోయింగ్ ఆన్.
1: స్వాహాకారము జరుపుతూనే ఉంటుండాలి.
2: హి ఇస్ రిపీటింగ్ దిస్ వర్డ్ స్వాహాకారమే
1: శ్వాసాకారము.
2: దిస్ స్వాహ ఫారం హస్ టేకన్ ది ఫారం ఆఫ్
1: అదే సో హం సో హం సో హం. ఈ శ్వాస ఎందుకునేటువంటి యొక్క సో నేనే దైవము నేనే దైవము నేనే దైవము అనేటువంటి దివ్యమైన మంత్రం చేతనే ఇది ఆహుతి చేస్తుంటుంటారు.
2: హిస్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ రిపీట్స్ సో హమ్ ఐఆమ్ దాట్ ఐఆమ్ దాట్ అండ్ దిస్ ఇస్ ది మంత్ర విచ్ గోస్ ఆన్ కాన్స్టెంట్లీ యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ ఇస్ అలైవ్.
1: కనుక నీ వేదములు అనేటువంటిది కేవలం ఒక గ్రంథ రూపంలో కాకుండా,
2: దేర్ఫోర్ వేదా షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఆర్ సమ్ బుక్స్ సమ్ టెక్స్ట్.
1: మానవుని యందు భావ రూపంలో ఇమిడి ఉంటున్నాయి.
2: వేద ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ మ్యాన్.
1: దీనికి మరొక ఉదాహరణము,
2: దేర్ ఇస్ అనదర్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్.
1: యజ్ఞము లోపల మాటి మాటికి కూడా ఇంద్రుని ఆహ్వానం చేస్తుంటారు.
2: ఇన్ సాక్రిఫైస్ యజ్ఞ ఎవ్రీ టైమ్ ఇంద్ర ఈజ్ ఇన్వైటెడ్.
1: ఈ ఇంద్రుడు అనగా ఎవరు?
2: హూ ఇస్ దిస్ ఇంద్ర?
1: ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దేవత కాదే.
2: ఇట్ ఇస్ నాట్ సమ్ సెపరేట్ స్పెసిఫిక్ గాడ్.
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనస్సే ఇంద్రుడు.
2: ఇట్ ఇస్ ది మైండ్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది సెన్సెస్, దట్ ఈస్ రియల్ ఇంద్ర.
1: ఈ ఇంద్రునికి మరొక పేరు కూడా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ అనదర్ నేమ్ ఫర్ దిస్ ఇంద్ర,
1: పురుహూతుడు అని ఒక పేరు.
2: దట్ నేమ్ ఈస్ పురుహూతుడు.
1: పురు అనగా మాటి మాటికి పిలవటం.
2: పురు మీన్స్ అగైన్ అండ్ అగైన్ హీస్ కాల్డ్.
1: హూతుడు అనగా ఆహ్వానం చేయటము.
2: కూతుడు మీన్స్ ది ఇన్వైటీ, ది పర్సన్ హూ ఇస్
1: ఇన్వైటెడ్. అనేక పర్యాయములు ఆహ్వానం చేయించుకునేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుహూతుడు అని పేరు.
2: హీ హాస్ గాట్ దిస్ నేమ్ పురుహూతుడు బికాస్ హీఈస్ ఇన్వైటెడ్ అగైన్ అండ్ అగైన్ అగైన్.
1: ఈ ఇంద్రునికి కూడా మరొక పేరు కూడా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్ ఇంద్ర,
1: ఇతనే రుద్రుడు అని.
2: హిస్ నేమ్ ఈస్ రుద్రుడు.
1: ఇంద్రియములకు అధిపతిగా ఉండినటువంటి యొక్క మనస్సు ఇంద్రుడుగాను, ఇంద్రియమును ఆధీనం చేసుకుని సర్వత్రా వ్యాపించినటువంటి ఒక తత్వములకే రుద్రుడు అని పేరు.
2: హీఈస్ కాల్డ్ ఇంద్రుడు బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ అండ్ హీ హస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ హీ
1: ఆపరేట్స్. మనస్సు ఇంద్రుడు రుద్రుడు ఒక్కరే.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ మైండ్ ఇంద్ర అండ్ రుద్ర ఆర్ సినోనిమస్.
1: ఆయా కర్మలు ఆచరించే సమయం లోపల ఆయా పేరును ధరిస్తుంటాది.
2: నేమ్స్ ఆర్ గివన్ డిపెండింగ్ అపాన్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ అట్ అప్రోప్రియేట్ టైం.
1: చిన్న ఉదాహరణ, లౌకికమైన జగత్తునందు ఈ ఆదర్శాన్ని తీసుకుందాం.
2: వీ కెన్ టేక్ ఎ ఓన్లీ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒక బ్రాహ్మణ్ ఉంటాడు.
2: దేర్ ఇస్ ఎ బ్రాహ్మణ్.
1: ఒక దేవాలయంలో పూజ చేస్తుంటాడు.
2: హీ పర్ఫార్మ్స్ పూజ ఇన్ ఎ టెంపుల్.
1: అతనిని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
2: హీఈస్ కాల్డ్ ఎ ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్.
1: ఇంకొక చోట కొంచెం పంచాంగం చదువుతూ ఉంటాడు.
2: హీ సమ్ టైమ్స్ రీడ్స్ ఆల్మోస్ట్.
1: అతని పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
2: హీఈస్ కాల్డ్ ఎన్ అస్ట్రాలజర్ ఎక్స్ప్లెయినింగ్ వేరియస్ థింగ్.
1: మరొక చోటు వంట చేస్తుంటాడు.
2: దేర్ ఇస్ అనదర్ బ్రాహ్మిన్ హూ మే బి కుకింగ్.
1: అతనికి వంట బ్రాహ్మణుడు అంటారు.
2: హీఈస్ కాల్డ్ ఎ కుక్, ఎ బ్రాహ్మిన్ కుక్.
1: మరొక చోటు విద్య నేర్పుతుంటాడు.
2: Still another place is teaching.
1: అక్కడ అధ్యాపక బ్రాహ్మణుడు ఉంటారు.
2: He is a teacher Brahmin.
1: కానీ ఈ పనులను బట్టి ఈ పేర్లు వచ్చినాయి, కానీ అందరూ చేరి బ్రాహ్మణుడే.
2: Depending upon the type of work, all these names are given.
1: అదే విధంగానే మనస్సు, ఇంద్రుడు, రుద్రుడు అనేటువంటివన్నీ కూడాను వారు చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని వారికి ఈ పేర్లు వచ్చినాయి.
2: The names Mana, Mind, Rudrudu and Indrudu are given on the basis of the work that they perform at different times.
1: కనుక క్రియా రూపంలో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునే మన యొక్క మంచి చెడ్డలు కూడా రూపొందుతూ ఉంటాయి.
2: The good and bad in us develop depending upon the type of action that we perform.
1: కనుకనే అన్నింటికి కర్మనే ప్రధానము.
2: ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ద వెరీ బేస్.
1: కనుకనే వేదమునందు కర్మకాండను ప్రధానమైన స్థానంలో పెట్టారు.
2: దట్ ఇస్ ద రీజన్ వై ది డివిజన్ ఆఫ్ యాక్షన్ కర్మకాండ ఇస్ గివన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ వేద.
1: ఇట్టి కర్మకాండ ఎందే
2: ఇన్ దిస్ కర్మకాండ
1: దివ్యమైన మానవాకారములు కూడా నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది డివినిటీ ఆఫ్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ బీయింగ్.
1: ఇక్కడ దశరథుని ఇంటిలో
2: ఇన్ ది హోమ్ ఆఫ్ దశరథ
1: రామ లక్షణ భరత శత్రుఘ్న అనేటువంటి నలుగురు బాలులు,
2: ఫోర్ చిల్డ్రన్ బై ది నేమ్స్ ఆఫ్ రామ లక్ష్మణ భరత అండ్ శత్రుఘ్న
1: నిరంతరం కూడా సంచారం సల్పుతూ ఉంటారు.
2: దే ఆర్
1: ఆడుకుంటారు, పాడుకుంటారు, ఆనందిస్తారు.
2: దే ఆర్ ప్లేయింగ్ అండ్ ఎంజాయింగ్ అండ్ డ్వెల్లింగ్ ఇన్ హిస్ హోమ్.
1: వీరు ఎవరు అని విచారణ చేస్తే వేదమే వీరి యొక్క స్వరూపాన్ని నిరూపణ గావిస్తూ వచ్చింది.
2: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ హూ ఆర్ దీస్ ఫోర్ పీపుల్, దే ఆర్ రిఫర్ టు వేద.
1: సాక్షాత్ ధర్మమునే ఆకారంగా ధరించినటువంటి వాడు రాముడు.
2: రామ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
1: ఇతరే యజుర్వేదం.
2: యజుర్వేద.
1: ఈ యజుర్వేదం అనేటువంటి యొక్క రామనామమును నిరంతరంగా ఆశ్రయించి తన వాక్యమును, తన కార్యములను నిరంతరము వల్లివేసి ఇది స్మరించేటువంటి వాడు లక్షణుడు. ఇతనే ఋగ్వేదము.
2: లక్ష్మణ ఈజ్ వన్ హూ కాన్స్టెంట్లీ రిపీట్ ద నేమ్ ఆఫ్ రామ, విచ్ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ, అండ్ దిస్ ఈజ్ ఋగ్వేద.
1: రామనామమునే ఒక గానముగా ఉచ్చరించుకుంటూ ఈ గానముతో తన యొక్క జీవితంలో లీనముగా ఉంచుకున్నటువంటి యొక్క వ్యక్తి అతనే భరతుడు, అతనే సామవేదం.
2: ఇండివిజువల్ హూ హాస్ టేకన్ రామన్ నామ యాజ్ ది సాంగ్ అండ్ రిపీటెడ్లీ సింగింగ్ ది నేమ్ ఆఫ్ రామ, హీ వాస్ భరత, హీ సామవేద.
1: అంతర్బహిర్శక్తులను అణగద్రొక్కి
2: సబ్డ్యూయింగ్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ పవర్,
1: ఈ ముగ్గురి ఆజ్ఞలను శిరసా వహించి
2: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ పీపుల్,
1: శత్రువును సంహారం గావించినటువంటి యొక్క శత్రుఘ్నుడే అధర్మణ వేదం.
2: ద వన్ హూ హాస్ డిస్ట్రాయిడ్ ఆల్ ది ఎనిమీస్ వాస్ శత్రుఘ్న అండ్ హీస్ అధర్మణ.
1: ఋగ్వేద, ఎదుర్వేద, సామవేదములన్నీ కూడా రామ లక్షణ భరత శత్రుఘ్న స్వరూపం లోపల దశరథుని ఇంటిలో ఆడుకుంటున్నారని. దశేంద్రియ రకమైనటువంటి ఈ దేహమునందు ఋగ్వేద, ఎదుర్వేద, సామవేదం అనేటువంటి అధర్వణ వేదం అనేటువంటి యొక్క బాలులు రామ లక్షణ భరత శత్రుగా ఆవిర్భవించారు అని అర్థం.
2: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ వి కంపేర్ టు దశరథ, ఇన్ హిస్ హార్ట్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న స్టాండింగ్ ఫర్ ఋగ్వేద, ఎదుర్వేద, సామవేద, అధర్వణ వేద, దే వర్ ప్లేయింగ్.
1: వీరు సూర్యవంశపు వారు అని ఒక పేరు.
2: Another thing is that they belong to the lineage of sun.
1: Ikkada suryudaraga vaishya sambandhamainatundi roopamlo manu vicharinchinappudu suryudu unnadu.
2: When we see
1: the chandrudu unnadu.
2: When we take the external
1: bhoomi unnadi.
2: When we take the external meaning there
1: is. Ee bhoomi ekkada nunchi vachindi? Suryudu nunchi vachindi.
2: From where did this earth come? It has come from sun.
1: ఈ చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భూమి నుంచి వచ్చాడు.
2: From where did moon come? He came from earth.
1: కనుక చంద్రుడు, భూమి, సూర్యుడు నుంచి ఆవిర్భవించినటువంటివి.
2: Therefore, earth and moon have taken
1: సూర్యుడిలోని కొన్ని భాగములే.
2: They are part and parcel of sun.
1: నిజముగా విచారణ చేసినప్పుడు సూర్యుడే లేకపోతే ఈ జగత్తే లేదు.
2: Truly speaking, if there is no sun, there is no
1: జనన మరణములే లేవు.
2: There is no birth and death at all.
1: ఏ విధమైనటువంటి ఆకారమే లేదు.
2: There is no question of having any form at all.
1: కల్పని సూర్యుని ప్రధానమైనటువంటి దేవతగా ఆశ్రయిస్తూ వచ్చారు ఆనాటి ప్రభువులు.
2: That is the reason why the ancient people took God Sun as the most important.
1: సూర్యుడే ప్రత్యక్ష దైవముగా విశ్వసిస్తూ వచ్చారు.
2: They considered Sun as the direct God.
1: ఈ సూర్యుని యొక్క అంశములు ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
2: ది ఆస్పెక్ట్స్ ఆఫ్ సన్ కెన్ బి ట్రేస్డ్.
1: ప్రతి మానవుడు కూడా సూర్యుని యొక్క కిరణము నుంచి ఆవిర్భవించినటువంటి వారే.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హస్ టేకెన్ హిస్ బర్త్ ఫ్రమ్ ద రేస్ ఆఫ్ సన్.
1: మనలో ఉండేటువంటి వెలుగే సూర్యుని యొక్క కిరణం.
2: ద లైట్ హి హస్ ఈజ్ రేస్ ఆఫ్ సన్.
1: కనుక అతని వెలుగు మనలో ఉండటం చేత అతని అంశము కూడా మనలో ఉంటున్నది.
2: As we have got life within us, which is an aspect of sun, we say
1: Surya amsamainatundi prati manavudu kodunu Surya vamsame.
2: As every human being has an aspect of sun, he belongs
1: to Ramudu evarante Surya vamsam vaadu annaru.
2: That is why when we say Rama belongs to lineage,
1: kanuka prati manavuni endukodunu Atma Rama anetundi tattavu Surya amsam tho koodinatundide kanuka adi Surya vamsam ga roopondindi.
2: The principle of Atma Rama found in every man has an aspect of sun and therefore belongs to the lineage.
1: Rama anaga kevalam oka dasaratha maharaja yokka kumarude kaadu meerandaru kuda rama swaroopule.
2: When we say Rama, he is not the son of king Dasaratha alone.
1: Ee yokka surya amsham nitti untundali.
2: In every one of you there is an aspect of sun.
1: Atti surya amsham ne surya vamshamuga visvesinchi
2: considering that very aspect as
1: Surya Vamsapu Rajayinte Ramachandrudu ye vidhamuga Krishna samharamu gavinchado,
2: just as King Rama destroyed
1: Sita Pariparana gavinchado,
2: destroyed the wicked one,
1: atulane mee endunnatundi durgunamulu duralochanalu durbuddhulanu samharinchi.
2: Similarly, you should destroy all the bad qualities, bad habits, bad tendencies,
1: satgunamulu sadaacharamulu kodunu poshinchadaniki krushi cheyali.
2: Good thoughts, virtues and such good qualities must be
1: fostered. Manavudu kodunu prati chanamu kodunu cheyavalsinatundi oka yagnam.
2: This is the type of sacrifice which every man has to do every moment.
1: Kanuka yagnam anaga kevalamu konni vedakalanu nirminchi konni rutrutrulanu aahvaninchi tadwara aneka dravyamulanta aahuti chesi ee vidhamaina mantramu cheta uchcharinchadam maatrame kaadu.
2: Therefore, sacrifice does not mean calling a few replics and arranging a sacrificial fire and offering various types of materials in it.
1: Kevalu upadi bhedam chetane manam inni rakamainatundi yokka apamargamulanu manam padutunnam.
2: On account of differences in forms, we are taking different paths.
1: Upadi bhedamulanu manam telinchinappudu andari endukodano divyattamaina chaitanyam okati gane untundadi.
2: Once you give up the importance of the form and find the substratum in every man is divinity.
1: Ikkada vedamulandu sajati vijati sugata vedamulanni unnai.
2: In Veda there are three: sajati, vijati and sugata
1: vedam.
2: Swagata vedam.
1: Sajati anaga emiti?
2: What do you mean by swajati?
1: Manam prakritanga chusinappudu chettu chettu ee rendu swajati.
2: When we see in a natural way,
1: adi ye chettene kaani vepa chettu kavachchu, మామిడి చెట్టు కావచ్చు, రాగి చెట్టు కావచ్చు, చెట్టు చెట్టే, అది సజాతి భేదం.
2: ఏ ట్రీ ఇస్ ఏ ట్రీ వెదర్ ఇట్ ఈస్ ఏ మ్యాంగో ట్రీ ఆర్ నీమ్ ట్రీ ఆర్
1: ఆరియ వేర్లు వేరు వేరుగా ఉండవచ్చును.
2: ద నేమ్స్ కెన్ బి డిఫరెంట్.
1: ఇది వృక్ష జాతే.
2: దీస్ బిలాంగ్ టు
1: సజాతి.
2: దీస్ బిలాంగ్ టు ది
1: విజాతి అనగా ఇక్కడ వృక్షముకు ఒక శిలకు ఏమాత్రము సంబంధం లేదు.
2: వెన్ వి సే విజాతి, that there is no relationship whatsoever between a tree and a stone.
1: Kani idi vijati bhedam annaru.
2: This type of difference is vijati difference.
1: Swagata bhedam anaga emiti?
2: When you say swagata bhedam, what do you mean?
1: Naateṭappudiki aa vittaramu aneka kommalato remmalato abhivruddhi avutundi.
2: When you sow a seed, it develops into a tree
1: and shakopa shakalaga roopondutundi.
2: It manifests itself in a number of branches.
1: Indulo enno aakulu puvulu kayalu kudunu roopanimpa chestundi.
2: And also you can find a number of leaves, a number of fruits, and a number of flowers.
1: Emmalu undina enni remmalu undina enni aakulu enni puvulu enni kayalu undinappudiki ivanni kudunu okka vittanamunu sambandhinchinatundi kaani peru anyam kaadu.
2: Whatever be the number of fruits, leaves, branches, which all these have come from the same
1: seed.
2: This is called Swagati Bhedam.
1: Ee moodinte yokka antaratmalu emiti?
2: What is the inner meaning of all these things?
1: Roopa namamulu teesi vesthe annintiyandu undetundi chaitanyam okkate.
2: The meaning is, once you remove the name and form,
1: అన్నాము. ఈ ఆకు ఎక్కడ నుంచి వచ్చింది?
2: వెన్ యు సే లీవ్, ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ లీవ్ కమ్?
1: ఆ విత్తనం నుంచినే వచ్చింది.
2: ఫ్రమ్ ద
1: పువ్వు అన్నాము. దీని రూపనామం వేరుగా ఉండవచ్చును, కానీ విత్తనం ఒక్కటే.
2: ఫ్లవర్ ఆల్సో హాస్ కమ్ ఫ్రమ్ సీడ్.
1: ఏకత్వంలో అనేకత్వం ఇమిడి ఉంటున్నది అనేటువంటి సత్యానికి ఇదే సాక్షాత్ ప్రమాణం.
2: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇలాంటి విషయాలను వేదము అనేకంగా కూడా నిరూపిస్తూ వచ్చింది.
2: వేద హ్యాస్ టాట్ దిస్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: కానీ ఈ వేదమునందు ఉండేటువంటి యొక్క అంతరార్థమును కాని పవిత్రతను కాని మానవుడు గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
2: బట్ మ్యాన్ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ బిహైండ్ దిస్ అండ్ ద సేక్రెడ్నెస్ బిహైండ్ దిస్.
1: కనుక ప్రతి దాని ఎందుకు ఒకదానికోటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడి ఉంటుండాలి.
2: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒక సూర్యుడే లేకపోతే భూమే లేదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో సన్ దెర్ ఇస్ నో ఎర్త్ అట్ ఆల్.
1: భూమే లేకపోతే చంద్రుడే లేడు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మూన్ ఆల్సో.
1: సూర్య భూమి చంద్రుడే లేకపోతే జగత్తే లేదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో సన్ మూన్ అండ్ ఎర్త్ దెర్ ఇస్ నో వరల్డ్.
1: ఈ ఉపనామం వేరువేరుగా అయినప్పటికీ ఈ దివ్యత్వం ఒకటిగానే ఉంటుంటాలి.
2: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ డివినిటీ ఈస్ కామన్ ఫర్ ఆల్.
1: కనుక అట్టి దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పూర్వము ఇట్టి యజ్ఞ యాగాదులు ప్రారంభమైనాయి.
2: These sacrifices were undertaken in the ancient days in order to prove this kind of sacred unity between all the things.
1: కాని దీని యొక్క అంతరార్థాన్ని మానవుడు ఎవరు కూడా విచారించక కేవలం బాహ్యమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే దృష్టి అందించుకుని ఇవంతా ఏదో కొన్ని ధనములు వ్యర్థం చేస్తున్నారు అనేటువంటి భావంలో దీనిని తిరస్కరిస్తున్నారు.
2: పీపుల్ హూ డు నాట్ రికగ్నైజ్ దిస్ సేక్రెడ్ ట్రూత్ థింక్ దట్ మనీ ఇస్ వేస్టెడ్ వెన్ సచ్ సాక్రిఫైసెస్ ఆర్ పర్ఫార్మ్.
1: మానవత్వములకు మించినటువంటి దివ్యత్వం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో డివినిటీ గ్రేటర్ దాన్ హ్యుమానిటీ.
1: మానవుల కంటే గొప్పవాడు మరొకడు ఈ జగత్తులో లేదు.
2: నో పర్సన్ గ్రేటర్ దాన్ మ్యాన్.
1: మానవుల కంటే విలువైనటువంటి వస్తువు ఈ జగత్తులో మరొకటి లేదు.
2: నో ఆబ్జెక్ట్
1: మోర్ వర్షము కానీ లేక ఒక వస్తువు కానీ లేక ఒక బంగారు కానీ దీనికి విలగట్టేటువంటి వారు ఎవరు? మానవుడే.
2: హూ ఇస్ ఇట్ దట్ గివ్స్ వాల్యూ బీట్ ఎ డైమండ్ గోల్డ్ ఆర్ ఎనీ అదర్.
1: ప్రపంచంలో ఏ యొక్క గొప్ప విలువైనటువంటి పదార్థములంతా ఉన్నాయో దీన్ని అన్నింటికూ విలువగట్టేటువంటి వాడు మానవుడే.
2: ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ హావ్ డిరైవ్డ్ దేర్ వాల్యూ ఓన్లీ ఫ్రమ్ మ్యాన్.
1: అన్నింటికీ విలువగట్టేటువంటి మానవునికి ఈనాడు విలువ లేకుండా పోయింది.
2: దట్ మ్యాన్ హూ లెన్స్ వాల్యూ ఫర్ ఎవ్రీథింగ్ ఈస్ లూజింగ్
1: కారణంగా తన యొక్క సత్వరూపాన్ని తాను మర్చిపోవటమే దీనికి మూల కారణం.
2: ది రీజన్ ఈస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ ఓన్ రియల్ నేచర్.
1: స్వరూపాన్ని మరచి కేవలము ఒక విధమైనటువంటి భావరూపాన్ని మాత్రమే విశ్వసించి తద్వారా బాహ్యమైన ఉపాధిని ఆశ్రయిస్తూ వస్తున్నారు.
2: హీఈస్ ఫర్గెటింగ్ హిస్ ఓన్ రియల్ నేచర్ అండ్ టేకింగ్ ఎక్స్టర్నల్ ఫారం అలోన్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ జస్ట్ కమింగ్ టు ది రాంగ్ కన్క్లూజన్.
1: అనిత్యమో అశాశ్వతమో అసత్యమైన దేహమునందే నిత్య సత్య నిర్మలమైన యొక్క దివ్యత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని వారు గుర్తించడం లేదు.
2: దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ దట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఈస్ టెంపరీ ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్ ద మోస్ట్ ప్రెషియస్
1: పర్మనెంట్.
2: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దెర్ ఇస్ ది ఇండ్వెలర్.
1: శరీరం నుండే శరీరం ఇమిడి ఉంటున్నాడు.
2: దెర్ ఇస్ దిస్ శరీరి ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: క్షేత్రం క్షేత్రజ్ఞుడు ఉన్నాడు.
2: ఇఫ్ యు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద ఫీల్డ్,
1: క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రమునికి ఏమి విలువ లేదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ ది బాడీ ఇస్
1: యూజ్. కానీ ఈనాడు క్షేత్రం అనేటువంటి బండికి విడివిస్తున్నారు, కానీ క్షేత్రజ్ఞుడే గురువును పోషించడం లేదు.
2: But today, people are giving so much of value to the physical body, but not to the indweller who is Kshetrajna.
1: Kuravunu velugabetti bandini mundu pettinattu prayana vetta sagutundi.
2: It is placing corpse before the horse. How can
1: adhe vidhamgane ee naadu divyattamaina aatma tattvanni velukku petti kevalamu oka bandi vanti dehamunu maatrame mundu petti jeevita yatra sarthunnadu.
2: Similar is the position today. People are giving all importance to this physical body.
1: Tadvara gamyamu veedu cheralekapothunnadu.
2: By this one cannot reach the goal of life.
1: Kanuka మానవత్వములు ఉండేటువంటి యొక్క పవిత్రతను ఈ వేదం ద్వారా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: టూ దిస్ వేద వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్.
1: వేదమనగా విద్య స్వరూపము.
2: వెన్ వీ సే వేద ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కరణము
2: ఇట్ ఈస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎడ్యుకేషన్.
1: విద్యా సారము
2: ఇట్ ఈస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: వేదము వేదాంగము వేద విధుడు మూడు కూడా ఒక్కటే అనేటువంటి ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: వేద వేదాంగ
3: అండ్ వేద విధు ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది సేమ్ థింగ్.
1: కనుకనే మూడింటి యందు ధ్యానము ధ్యేయము ధ్యాస ఈ ఏకత్వం ఏ విధంగా మనకు సంభవిస్తుందో అదే విధంగానే దివ్యత్వము పవిత్రము ప్రకృతి యొక్క తత్వము మూడింటి యొక్క ఏకత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
2: ఇన్ ద సేమ్ వే యాజ్ ది మెడిటేషన్ ది ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ది మెడిటేటర్ ఆర్ వన్ అండ్ ద సేమ్, సో ఆల్సో ది డివినిటీ ది సేక్రెడ్నెస్ అండ్ ది నేచర్ దే ఆర్ ఆల్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తనలో ఆవిర్భవించేటువంటి యొక్క భావములకు భావముకు తగినటువంటి పలుకులకు పలుకుతున్న తగినటువంటి యొక్క క్రియకు మూడింటి యొక్క సంబంధం ఏర్పరచుకోవాలి.
2: దేర్ ఇస్ నీడ్ ఫార్ కోఆర్డినేటింగ్ హిజ్ ఓన్ థాట్స్ హిజ్ ఓన్ వర్డ్స్ అండ్ హిజ్ ఓన్ డీడ్స్.
1: దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. మనిషి అంటే ఏమిటి, తన తలంపులు తన పలుకులు తన యొక్క క్రియలు మూడింటిని ఏకం గావించాలి.
2: హూ ఇస్ ద రియల్ మ్యాన్, ద వన్ హూ కోఆర్డినేట్స్ అండ్ సింక్రోనైజెస్ హిజ్ థాట్స్ హిజ్ వర్డ్స్ అండ్ డీడ్స్ అండ్ హార్మోనైజెస్.
1: అదే వేద మంత్రం నందు త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నారు. మూడింటి యొక్క ఏకత్వం లోపల భగవత్ అర్పితం గావించాలి.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిక్లేర్డ్ బై వేద దట్ యూ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్
1: ఫలం తోయం అనేటువంటిది దేన్ని పురస్కరించుకోమని చెప్పారు.
2: When it is said that leaf, flower and fruit, what do they mean?
1: Pushpam, mana deham.
2: Leaf is our physical body.
1: Pushpam, mana hrudayam.
2: Flower is our heart.
1: Phalam, mana manasu.
2: Fruit is our mind.
1: Toyam, mana ananda bhashtam.
2: The water is the...
1: Veetini Bhagavat arpitam gavinchamani korindi.
2: These tears, all these will have to be offered to the Lord.
1: Teenadu lokamulo dhanamantulunnadu.
2: Today you have rich
1: gunavantunnadu,
2: there are virtuous people,
1: balavantunnadu,
2: there are very
1: vidyavantunnadu,
2: there are educated
1: kaani aatmavantudu kanipinchatundi,
2: but you cannot get the one who is full of atma.
1: Aatma bhavamunu marachi ee dhanamu balamu gunamu enta kaalam ninnu aashristundi.
2: If you forget the feeling of atma, how long can money, physical valor and such other worldly things can sustain
1: mana deha balamane untundi kevalamu tellavari vichinatundi puvu sayankalamunku vaadipoyinattuga dehamu kontha varaku vidyattam pondipothundadi.
2: The physical strength and valor vanishes like a flower becoming useless by the time it is evening.
1: Mana yokka deham yokka ivanni kudanu konni aastipaastulu yokka dharam yokka balamunanta kudanu మించు మించినట్టుగా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో చెప్పలేము.
2: సిమిలర్ ఈజ్ ఆల్ అవర్ వెల్ ఇట్ కెన్ వ్యానిష్ లైక్ ఏ ఫ్లాష్ అండ్ లైక్ లైట్నింగ్ విత్ ఇన్ నో టైం.
1: కనుక ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి.
2: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్.
1: ఇటువంటి అశాశ్వతాన్ని శాశ్వతంగా విశ్వసించి
2: కన్సిడరింగ్ సచ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఆర్ పర్మనెంట్,
1: శాశ్వతాన్ని అశాశ్వతంగా భావించి
2: కన్సిడరింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్,
1: మానవుడు ఇన్ని విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
1: ఏది కలదనుకుంటేనో అది లేదు.
2: వాట్ యు సే దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: ఏది లేదనుకుంటేనో అది కలదు.
2: వాట్ యు సే దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్.
1: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికీని.
2: For every time, the only thing that exists is
1: Deva Gokuru Itti Manchi Mata.
2: Do not forget this good word.
1: Unnadi unnadi anukuntunnam, unnadanta kudanu deenide.
2: When you say that they exist, it exists.
1: Enta varaku manaku satyanga untuntari.
2: For how long this physical world is lasting?
1: Jagratalo chusinatundi nidra lopala marchipothundam.
2: What you see in the waking state does not appear in the
1: swapnamulo kanipinchinatundi. జాగ్రత్త రాగానే అలక్ష్యం చేస్తున్నా.
2: వాట్ యు సీ ఇన్ ద డ్రీమ్ డస్ నాట్ అప్లై జాగ్రత్త.
1: స్వప్నంలో లేదు, స్వప్నం జాగ్రత్తలో లేదు.
2: వాట్ యు సీ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఇస్ నాట్ ఇన్ ద డ్రీమ్ స్టేట్ అండ్
1: ఒక్క దినము లోపల రెండు అవస్థలు ఎందే ఒకదాని కోటి విరుద్ధమైన మార్పులు కలుగుతున్నాయి.
2: విత్ ఇన్ ఎ డే ఇన్ టూ స్టేట్స్ ఆఫ్ వేకింగ్ అండ్ డ్రీమ్ దేర్ ఆర్ సో మెనీ
1: క్షణభంగురమైన యొక్క సత్యాన్ని మనం విశ్వసించి
2: such is the transient nature
1: of satyanni vismarinchatamu.
2: We are giving up permanent truth.
1: Idi manavatvaniki sariyante artham kaadu.
2: This is not appropriate to man's reality.
1: Kadu vedamulanni kudanu itti divyatvanni prabodhichi,
2: that is why Vedas have taught such sacred things.
1: Manavudu manavudiga betagumani jeevinchamani korutu vachindi.
2: It is exhorting man to live as a real man.
3: ఈ విధమైన యొక్క అంతరాత్మతో కూడినటువంటి వేదము కేవలం ఒక మంత్రం మాత్రమే కాకుండా దీనికి తగినటువంటి యొక్క ప్రబోధన కూడా ఇందులో ఇవి ఉంటున్నాయి.
0: Vedas which have got this mantra such great inner meaning should not be taken as mere words.
3: కర్మోపాసన జ్ఞానకాండలన్నీ కూడాను ఈ వేదములో ప్రధానమైనటువంటి రాజమార్గములు.
0: The path of action, path of worship and path of knowledge, all these three are very important paths in Vedas.
3: సరి మానవుల యొక్క సహజ తత్వాన్ని సారభూతి చూపటమే మానవుని యొక్క ప్రధానమైన భక్తి అన్నారు.
0: The most important aspect of devotion is to show kindness to another.
3: రోజు మానవులు బాధపడుతుండగా వారిని చూచి సరైన యొక్క ఆదర్శాన్ని అందించాలి.
0: When you see another person who is suffering, show compassion, show kindness.
3: సహకారాన్ని చూపాలి, సానుభూతిని చూపాలి,
0: show kindness.
3: ఈ విధమైన భావంలో ఈనాడు మానవీయుడు కనిపించటం లేదు.
0: These things are not found in
3: కేవలం స్వార్థము స్వప్రయోజనమే పెరిగిపోయి
0: selfishness and self-interest are growing in enormous quantity.
3: విశాలమైనటువంటి యొక్క భావములు ఈనాడు విస్మరించిపోయినాయి.
0: Man is giving up broad-mindedness.
3: మానవుడు విశాలమైన తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: Man has to understand things which are so broad in their comprehension.
3: దినము ఎన్నో మంచి మాటలు.
0: We are hearing good things.
3: చూస్తున్నాము ఎన్నో మంచి కర్మలు.
0: We are also seeing so many good
3: acts. కాని ఒక్కటైనా మనలో నిలవగలుగుతుందాదా?
0: But have we been able to establish one good thing in us?
3: No. కేవలము ఈ విధమైన జీవితము ఎన్ని చూచినప్పటికీ ఎన్ని విన్నప్పటికీ ఎంతకాలం ఉండినప్పటికీ ఇది నిరుపయోగమైనది.
0: A life for whatever period you see good things, whatever period you live, if you do not do good things, it is useless.
3: ఏ కించిత్తైనా మన లోపల జీర్ణింపు చేసుకునేటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should develop that power to digest good things in us at least to some extent.
3: మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Human life is most divine.
3: జీవించదగినటువంటిది.
0: It is a life to
3: చాలా విలువైనటువంటిది.
0: Most precious.
3: ఇట్టి విలువైనటువంటి జీవితాన్ని మనం వ్యర్థం గావించుకోరాదు.
0: Do not waste such precious life.
3: భౌతికమైనటువంటి సుఖ సంతోషములే మనం ప్రధానంగా ఎంచరాదు.
0: Do not crave for physical comfort.
3: ఇవి కన్నీరు కదిలిపోయే మేఘములు వంటివి.
0: These are all like passing clouds which
3: తెలిపోయే మేఘములు వంటివి.
0: These are also wither away.
3: నశించేటువంటి యొక్క మేఘములు వంటివి.
0: దీస్ ఆర్ ఆల్సో థింగ్స్ విచ్ లైక్ క్లౌడ్.
3: దీన్ని ఆధారంగా తీసుకుని మనం జీవితాన్ని సాగించటము ఇది సరైన మార్గం కాదు.
0: డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్.
3: అయితే ఈ లోకంలో మనం ఉండవలసింది.
0: బట్ వీ హ్యావ్ టు లివ్.
3: ఈ లోకాన్ని వదలటకు వీలు కాదు.
0: వీ కెనాట్ గివ్ అప్ దిస్ లైఫ్. సో
3: దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఆధారంగా తీసుకుని
0: బట్ మేక్ దిస్ లైఫ్ అన్ ఐడియల్ వన్.
3: జీవితం అనే సాగరము దాటానికి ప్రయత్నించాలి.
0: క్రాస్ ది ఓషన్ ఆఫ్ దిస్ లైఫ్.
3: నావను ఆధారంగా చేసుకుని గట్టునకు ఎట్టు చేరుతున్నాము.
0: జస్ట్ యాజ్ మ్యాన్ క్రాసెస్
3: నావను ఆధారంగా చేసుకుని
0: టేక్ దిస్ బాడీ
3: యొక్క ఆత్మతత్వాన్ని మనం చేరాలి.
0: రీచ్ ది గోల్ ఆఫ్ డివినిటీ.
3: ఇది మన యొక్క ప్రయాణం యొక్క రహస్యం.
0: దాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ అవర్ జర్నీ.
3: వచ్చాము.
0: From where did we come?
3: ఎక్కడికి పోతున్నాం?
0: Where are we going?
3: ఏమి చేస్తున్నాం? What are we doing? ఏమాత్రం కూడా మనం విచారించడం.
0: We are not caring to inquire anyone.
3: చిన్న విషయాల్లో కూడా మీరు ఎంతో విచారించవచ్చును.
0: Even in small things there is so much to learn.
3: ఎవరైనా ఒక మీ మిత్రుడికి ఒక జాబ్ రాసి
0: if any friend
3: would దాని కవర్ లో పెట్టి అంటించి
0: if any friend writes a letter puts in a
3: cover ఒక పోస్ట్ బాక్స్ లో వేసి చేస్తే
0: if he posts it in a post box
3: ఎక్కడ పోతుంది?
0: Where will it go?
3: Job emo rasinao.
0: You have written a letter, no doubt.
3: Vilumaina cover lone pettavu.
0: You have put it in a valuable cover. You have posted it.
3: Kaani andulo from address ledhu, to address ledhu.
0: But the cover does not contain either the from address or the to address.
3: From address unte tirigi neekaina cherutundi.
0: If there is from address, it will come back to you.
3: To address unte vaadikaina poi cherutundi.
0: If there is to address, it will go to the person.
3: Rendu lena address nem chestaru detective office lo vesi call chestaru.
0: If there are no addresses at all on the cover, it will be put into dead letter box and it will be.
3: Kada mee jeevithalanta kuda ide reetigane untundadi.
0: Your lives are like that.
3: From address manam ekkadi nunchi vachamo ani manam telusukovatam ledhu.
0: We are not caring to find out from where we have come, what is our
3: address. Aadharam chestunna manam ekkada pogalamo anetundi two address nu telusukovatam ledhu.
0: Based upon our action, where are we going? We are not caring to find out two address also.
3: Ante unnam.
0: We are where we are.
3: Ee vidhanga vyaktam gaavinchukuntunnam.
0: We are wasting our life like this.
3: Idi sari ainatundi kaadu.
0: This is not correct.
3: Vicharana cheyali.
0: Enquire.
1: చిన్న చిన్న విషయాలంటే కొన్ని సైన్స్ లో పరిశోధన చేస్తుంటారు.
2: ఈవెన్ స్మాల్ థింగ్స్ ఆర్
1: పరిశోధనలో వచ్చినటువంటి భర్తన ఏమిటి ఉండాలి మనకు?
2: వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెయిన్ బై దిస్ ఫిజికల్
1: రిసర్చ్? ఉత్తమ డిగ్రీ పొందవచ్చును,
2: యూ మే గెట్ ఎ బిగ్ డిగ్రీ,
1: ఉత్తమ ఉద్యోగాలు చేయవచ్చును,
2: గెట్ ఎ గుడ్ జాబ్,
1: కావలసిన ధనం సంపాదించవచ్చు,
2: యూ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ,
1: ఆ ధనంతో భౌతికమైన సుఖాలు పొందవచ్చు,
2: యూ మే ఎంజాయ్ ఫిజికల్ కంఫర్ట్స్.
1: దీని యొక్క లక్ష్యము
2: ఈజ్ దట్ ది వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్?
1: ఏదైనా జీవితం యొక్క అంతరాత్మను
2: ఈజ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద లైఫ్?
1: కాదు కాదు కాదు,
2: సర్టన్లీ నాట్.
1: మనం వచ్చినటువంటి యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ టేకన్ దిస్ బర్త్.
1: ఎవరికి వాడుంటావు? వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? ఈ యొక్క జీవితం యొక్క రహస్యం ఏమిటి, అంతరాత్మ ఏమిటి అని ప్రశ్నించుకోవాలి.
2: ఈచ్ వన్ అండ్ హిమ్సెల్ఫ్ షుడ్ పుట్ ది క్వశ్చన్, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ లైఫ్.
1: ఏ ప్రశ్నలు వేసుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్.
1: ఏ విషయాన్ని మనం విచారించడం లేదు. తగిన విషయాన్ని
2: వీఆర్ నాట్ ఎన్క్వైరింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్
1: అనవసరమైన విషయాలంటే కూడా పొద్దున్నే న్యూస్ పేపర్ వచ్చినట్టే గంట సేపు దానికి కూర్చొని చదువుతూ ఉంటాం.
2: వీఆర్ ప్రిపేర్ టు వేస్ట్ ఆర్ అన్నెసరీ థింగ్స్ ఇన్ రీడింగ్ న్యూస్ పేపర్ వన్ అవర్.
1: ఏ దేశంలో ఏ యొక్క రాష్ట్రంలో ఎవరి వల్ల ఏం జరిగిందో అన్ని తెలుసుకుంటుంటాం న్యూస్ అంతా.
2: వీ వాంట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ వాట్ హాస్ హ్యాపెన్ వేర్ టు హూమ్ అండ్
1: తన నుంచి న్యూస్ వస్తుండగా న్యూస్ ఏం చేస్తుండగా తాను చూసుకోవటం లేదు.
2: బట్ వన్ ఇస్ నాట్ కేరింగ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఇస్ న్యూస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ ఆర్ న్యూస్ ఏం.
1: తన దాన్ని తాను చూసుకోకుండా జగత్తు యొక్క విషయాలు తెలుసుకుంటే వచ్చిన ఫలితం ఏమి?
2: ఈ వన్ డస్ నాట్ ఫైండ్ అవుట్ అబౌట్ వన్ సెల్ఫ్ అండ్ ఫైండ్ అవుట్ అబౌట్ ది వరల్డ్, వాట్ ఇస్ ది యూస్?
1: కనుకని వేదాంతం నందు మొట్టమొదటి తనను తాను తెలుసుకో అని ఒక ప్రశ్న వేసింది.
2: దట్ ఈస్ వై వేదాంత హ్యాస్ సెడ్ ఫైండ్ అవుట్ హూ యు ఆర్ ఇన్ ది వెరీ
1: ఫస్ట్ ప్లేస్. తనను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వము తెలుసుకోగలడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హూ హిజ్ ఓన్ రియల్ నేచర్ నోస్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కనుక ఈ తెలుసుకునేటువంటి విధానాన్ని కూడాను తగినటువంటి వారి దగ్గర చేరి వారి సలహాలను కూడా తీసుకుని తద్వారా మీరు సరైనటువంటి అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: అప్రోచ్ ది రైట్ పర్సన్, ఫైండ్ అవుట్ ది రియల్ థింగ్స్ అండ్ మేక్ ది లైఫ్ శాంక్టిఫైడ్.
1: లేక ఇవన్నీ తెలుసుకోవటం వ్యర్థమని మీరు భావించుకున్నప్పుడు కేవలం ఒక విశ్వాసమైనా మనం పెంచుకోవాలి.
2: ఇఫ్ యూ థింక్ ఫైండింగ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, డెవలప్ ఫుల్ ఫెయిత్.
1: ఏ విశ్వాసాన్ని, దైవ విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు విశ్వసించేటువంటి విశ్వాసాన్ని పెంచుకోండి.
2: వాట్ టైప్ ఆఫ్ ఫెయిత్? May not be faith in God. A person who does not have faith in himself has no faith in anyone
1: else.
2: Having faith in oneself
1: afterwards
2: one can believe anything and everything.
1: ఈనాడు దైవాన్ని విశ్వసించినటువంటి వాడు ఎవరంటే తనం తాను విశ్వసించినటువంటి వాడే దైవాన్ని విశ్వసించాడు.
2: That person who does not believe in himself does not believe or has faith in God.
1: కనుక విశ్వాసమే మన శ్వాసంగా మనం భావించాలి.
2: కన్సిడర్ ఫెయిత్ యాజ్ యువర్ వెరీ లైఫ్ బ్రెత్.
1: శ్వాసము లేనటువంటి వాడే విశ్వాసం ఉండదు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ లైఫ్ బ్రెత్ అలోన్ హ్యాస్
1: అలాంటి వాడు లివింగ్ డెత్
2: అండ్
1: జీవించి మృత్యుగా మారినటువంటి వాడు.
2: దట్ పర్సన్ ఈజ్ లివింగ్ ఎ లివింగ్ డెత్.
1: కనుక మనం ఆ విధంగా జీవించరాదు.
2: వీ షుడ్ నాట్ లివ్ లైక్ దాట్.
1: దివ్యమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: డెవలప్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
1: కనుక భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కారే నహి నహి నహి రక్షతి దుఃఖకరణే దుఃఖ. ఈ విద్యలు నీకులను అంతిమ లోపల మీరు ఎంత స్మరించినప్పటికీ ఇవి మిమ్మల్ని రక్షించవు.
2: ఓ ఫూలిష్ వన్, వర్షిప్ గోవిందా, వర్షిప్ గోవిందా. దిస్ ఫూలిష్ ఎడ్యుకేషన్ కెన్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ. ఇన్ ద
1: దైవమే సర్వరక్షకుడు.
2: ఓన్లీ గాడ్ గివ్స్ యూ ది ప్రొటెక్షన్.
1: రక్షించేటువంటి దైవాన్ని మనం స్మరించాలి. కానీ
2: వీ షుడ్ రిమెంబర్
1: బంధించేటువంటి వాటినంతా స్మరించడం చేత మరింత బంధంలో మునిగిపోతాం మనం.
2: ఇఫ్ వీ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాండేజెస్ వీ గెట్ బౌండ్ అండ్ నెవర్ బి సేవ్డ్.
1: కనుక ఈ భవనం దాటేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించండి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ ది మెథడ్ ఆఫ్ క్రాసింగ్ ది ఓషన్ ఆఫ్ భవ.
4: భవ భయ హరణ వందిత చరణ.

बहुत समय पछताए, क्यों जब प्राण तन से जाएंगे।

kalitu walinya.